శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 48 సెకన్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో రిలే అవుతాయి హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇంతవరకు మీరు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధా ఈనాటి కార్యక్రమంలో జి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హితోక్తులు విందాం.

నవమిత్యవద్యం అంటాడు మహాకవి కాళిదాసు. పాతదంతా మంచిది కాదు, కొత్తదంతా కొరమాలినది కాదు అనే మానవుని ఆలోచన దాదాపు 2000 సంవత్సరాల నాటిది. పాత సరుకు పథ్యం అంటారు మరికొందరు, అది పాతదైతే స్వీకారయోగ్యం అని. అనేకం ప్రాచీనాచారాలు నేటికీ మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల సతి ఇంకా బ్రతికే ఉంది, ఇది పురాణ కాలం నాటి ఆచారం. పాతది స్వీకరిస్తామా? మరణించిన శవంతో బ్రతికి ఉన్న ప్రాణిని చంపటం పాత సాంప్రదాయం పేర ఎలా స్వీకరించగలం? అందుకే ఇక్కడ పాతదంతా మంచిది కాదు, పాత రోత సూక్తులు ఆచరణయోగ్యాలు. ఇక్కడ ఈ పాత సరుకు పద్యం కాదు, కొన్ని కొన్ని ఆరోగ్య సంబంధ సాంప్రదాయాలలో పాత చింతకాయ, ఉసిరికాయ పచ్చడి, పాత బియ్యము వంటివి పథ్యమే, స్వీకారయోగ్యమే. ఇక్కడ పాత సరుకు పథ్యమే రోత అనరాదు. తెలివి ఆలోచన ఉన్నవారు పాత నుంచి కొత్త నుంచి కూడా నిశితంగా పరిశీలించి రెండిటిలోని మంచినే స్వీకరిస్తారు అంటాడు కాళిదాస కవి. నిజమే, ఈనాటి సామాజిక రుగ్మతలైన కుల మత వర్గ విభేదాలను, కుమ్మలాటలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? మంచి గతమున్న కొంచెమేనోయ్ అన్న గురజాడ మహాకవి వాక్కు నిజమే అనిపిస్తుంది. కానీ ఆ దినాలలో ముఖ్యంగా పల్లెసీమల్లో అగ్ర నిమ్న కులాల వర్గీకరణమంటూ వచ్చినా ఏరామామ అంటూ, అక్క వదిన పెద్దమ్మ తాత అంటూ బంధువరసలతో పిలుచుకుంటూ సమైక్యంగా జీవించిన కాలాన్ని స్మరణకు తెచ్చుకుంటే, పరస్పరం సహకరించుకుంటూ గ్రామ సౌభాగ్యం శాంతి కోసం కృషి చేస్తూ కలిసి జీవించే ఆ సన్నివేశాన్ని తలుచుకుంటే నేటి గ్రామీణ కక్షలు, కార్పణ్యాలు, జన హననోద్యోగాలు, రక్తపుటీరులు, కేసులు, బాంబు దాడులు, అశాంతి చూస్తుంటే గతకాలమి మేలు వచ్చుకాలము కంటెన్ అని నా భారత సూక్తి నిజమే అనిపిస్తుంది. మరి ఏ కవి వాక్కులను మనం స్వీకరించాలి? గతకాలమి మేలు వచ్చుకాలము కంటెన్ అందామా? మంచి గతమున కొంచెమేనోయ్ అనాలా? పాతదంతా మంచిది కాదు, కొత్తదంతా చెడ్డది కాదు అందామా? మహాపురుషుల సూక్తి సుధార్ణవంలో స్వారస్య సామంజస్య రత్నాల్ని మౌనమే మనమే వలవేసి పట్టుకోవాలి. ఏ కాలంలోనైనా పూర్తి మంచి కనిపించదు, పూర్తి చెడుగూ వినిపించదు. అంతా మంచిది కాదు అనటంలోనే కొంత మంచి ఉందనే కదా, ఆ మంచినే స్వీకరించాలి, ఆ మంచినే ఆచరించాలి, ఆ మంచి దారిలోనే నడవాలి. కొత్తదంతా చెడ్డది కాదు అనటంలో కొంత చెడ్డ ఉండొచ్చు, కానీ మంచి ఉందనే కదా. కళారత్నం గీతం, శ్రవణ సుఖరత్నం హరికథ, రణే రత్నం వాజీ, గగనతల రత్నం దినకరః, నిషారత్నం చంద్రః, శయనతల రత్నం శశిముఖ.

0: సభారత్నం విద్వాన్ నృపతికుల రత్నం రఘుపతిహి అన్నది అపూర్వవచనం. కళలలో సంగీతం మంచిది, చెవులకు ఇంపు నింపగల సంగీతం మనసుకు ఔషధం వంటిది. మనస్సు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి మంచి పనులే చేస్తాడు. మరి చెవులకు సుఖం కలిగించే వాటిలో హరికథ అంటే భగవత్ చరితం మంచిది. భగవాన్ను గురించి ఆలకించేవాడు మంచినే ఆలోచిస్తాడని. యుద్ధరంగంలో గుర్రం మంచిది. అసలు ఇక్కడ యుద్ధభావన వ్యక్తిని ధీరునిగా చేయగల అంశం. ఉత్తమాశ్వం ఎన్నిక చేసుకోగలిగిన యోధుడు సమాజానికి ఉత్తమమైన పనులనే ఎంపిక చేసుకోగలుగుతాడు అని. ఆకాశంలో సూర్యుడే మంచివాడు. వ్యక్తి సమాజానికి మంచి చేయాలనుకుంటే సూర్యునిలా ప్రకాశించగలడు అని. ఈ విధంగా అన్నిట మంచినే కులమానంగా గ్రహించాలి అని ఈ శ్లోక తాత్పర్యం. అసలు దేనిని మంచి అనాలి మనం అన్నది ప్రశ్న. ఈ మంచినే అనుసరించాలి, ఆ మంచి ఏదో దానినే అనుసరించాలి, ఆస్వాదించాలి, అందరికీ పంచాలి. అందుకే మంచి ఎక్కడ ఉన్నా ఎవరిలో ఉన్నా అవశ్యం స్వీకరిద్దాం, మంచినే నేర్చుకుందాం, మంచినే ప్రపంచానికి అందిద్దాం, అందరికీ పంచుదాం.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో జి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రాల నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ పరంగా మేము ఫాలో అప్

0: ఇవ్వకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు ఇవ్వకపోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిట్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
4: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు

0: కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
1: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్పూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్రమోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రాదర్శయత్. షోడశోత్తరద్విసహస్రతమే వర్షే సితంబరమాసస్య 28-29 దినాంకయోః భారతీయసైన్యబలం ఉరిప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయుప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
3: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామనే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత కియా థా. బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కీ అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే तो उसका

0: करारा जवाब दिया जाएगा। अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है।
1: प्रधानमंत्री नरेंद्र मोदी अब्रवीत यत् शल्यप्रहारः दीर्घकालात् आतंकवादं प्रति भारतस्य निर्णायकं प्रत्युत्तरम् आसीत्। सः अष्टोत्तरद्विसहस्रतमवर्षस्य सितंबरमासे दिल्ल्यां सम्भूतान् शृङ्खलाबद्ध विस्फोटान् तथा मुम्बय्याः षड्विंशतिः एकादश प्रहारं संस्मृत्य अवदत् यत् एतासु घटनासु बहुभिः निरपराधैः जनैः प्राणाः त्यक्ताः। प्रधानमंत्री स्पष्टम् उक्तवान् यत् अधुना भारतम् आतंकवादस्य उपरि शून्य सहिष्णुता नीतिम् अनुसरति। अखिल भारतीय बैंक कर्मचारी संघः सम्प्राख्यापयत् यत् अद्यारभ्य त्रिदिनात्मकं राष्ट्रव्यापी बैंक कार्यस्थगनं स्थगितताम् अमुञ्चत्। भारतीय बैंकिंग संघेन सह संजातायां मन्त्रणायां समयबद्धं च विचार्य संस्था निर्णयम् अगृह्णात्। सामाजिकान्तर्जालीये सन्देशे संघः प्राह यत् वित्तीय विवादानां परिहारार्थं द्वयोः पक्षयोः सहमतिः अभवत्, अतः एतत् कार्यस्थगनं निरस्तम्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवोचत् यत् भारतं कनाडा देशश्च स्वीय द्विपक्षीय संबंधान् उच्चस्तरं नेतुं तत्परौ वर्तेते। असौ न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः प्रसंगे कनाडा देशस्य विदेश मंत्रिणा सह मिलितवान्। सामाजिक माध्यमेन संसूचयत् डॉक्टर जयशंकरः अवदत् यत् इयं मंत्रणा अतीव सफला आसीत्, उभौ देशौ च संबंधानां दृढ़ीकरणाय कार्यं कुरुतः। कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः अद्य नवदिल्ल्यां रवि अभियान विंशति षड्विंशति निमित्तं द्विदिवसीयं राष्ट्रिय कृषि सम्मेलनं समुद्घाटितवान्। कृषि मंत्रालयः प्राह यत् अस्य सम्मेलनस्य मुख्यम् उद्देश्यं तावत् केन्द्र राज्ययोः पारस्परिकं समन्वयं विधाय कृषि उत्पादनस्य उत्पादकतायाः कृषकाणाम् आयस्य च संवर्धनार्थं एकां नीतिं रचयितुम् अस्ति। भारत निर्वाचन आयोगः दिल्ल्यां सम्प्रवर्तमानायाः विशेष गहन पुनरीक्षण योजनायाः कालविपर्ययम् अकरोत्। पुरुष क्रिकेट क्रीडायां विराट कोहली शुभमन गिल इत्येतयोः भव्येन शतकेन गतरात्रौ तिरुवनन्तपुरम नगरे प्रथमायाम् एकदिवसीय क्रीडायां वेस्टइंडीज दलं पराभूय भारतेन अष्टस्तोभैः विजयं समधिगतम् इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 గంటలు ప్రసార వివరాలు నూట 3.2 మెగాహెర్ట్స్ పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు శ్రోతలకు సూచనలు అందిస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:45 జాతీయ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 కార్యక్రమం గురించి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు మరియు 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎస్ నారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం టి పాండు గారు. 9:00 హృదయరాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా

నీ గీతాలు కోరి కార్యక్రమం 10 గంటలకు ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా రెబీస్ ప్రమాదం నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచిగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు. 10:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం. 5:30 జానపద గీతాలు వింటారు. 5:45 ఇంకా 6:35 ప్రసారమవుతుంది సినీ రంజనీ కార్యక్రమం. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం. 8:30 లలిత గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 అలనాటి మేటి గీతాల కార్యక్రమం మధుర గీతాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్ ఏ మెషిన్ క్యాన్ అనలైజ్ ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్ ఏన్ అల్గోరిథమ్ క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన

తత్పరత, దేశభక్తి, పోరాట స్పూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన

0: కాల్. ఫోన్ 233444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: మరింతవరకు బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారి సూచనలు విన్నారు.

0: Mandakini and Gandak rivers are also wreaking havoc in Chitrakoot and Kushinagar districts respectively. Eight districts are facing flood-like conditions following an intense three-day spell of rain. The meteorological department has forecast thunderstorms and rain at many places in the eastern and western districts of the state today. In view of the inclement weather, a holiday has been declared for schools and colleges in several districts including Amroha, Shravasti, Pilibhit and Bijnor. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
1: On to sports. In men's cricket, Virat Kohli's majestic century and Shubman Gill's fluent 100 powered India to a commanding 8-wicket victory over West Indies in the first ODI in Thiruvananthapuram last night. Kohli remained unbeaten on a sensational 139, while Ruthuraj Gaikwad finished unbeaten on 13. Chasing a target of 296, India made 300 for 2 in 41.4 overs to take a 1-0 lead in the three-match ODI series. Kohli's innings was the centrepiece of India's successful chase, as the former India captain produced an aggressive display after initially settling into the innings. The century was Kohli's 55th in ODI cricket. He also became the second batter after Sachin Tendulkar to complete 15,000 ODI runs, reaching the landmark during his innings. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
2: Thank you, Anuja. Sending a stern message to Pakistan, the Times of India quotes Prime Minister Modi hailing the surgical strikes for zero tolerance in terrorism. The Asian Age quotes the Prime Minister urging citizens to participate in the census exercise and anti-drugs fight in Mann Ki Baat. An op-ed by Prime Minister Modi in The Pioneer lauds the personality of Ashok Singhal, former president of VHP. Marking his birth centenary and highlighting his organizational skills, the headline says, a great personality committed to nation building. Hindustan Times cites the news of Union Home Minister Amit Shah flagging off India's first LNG train in Gujarat. The paper quotes Amit Shah as saying India will soon achieve 100% electrification of its railway network, which only Sweden has achieved up till now. And finally, to boost medical tourism, government and private hospitals to be graded on quality and safety on global models, cites the Economic Times. And with that, it's back to you, Anuja.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Prime Minister Narendra Modi says it demonstrated new example of India's counter-terrorism policy. Proposed three-day nationwide bank strike, which was to begin today, deferred. Government launches project to build national digital public infrastructure for tourism sector. Weather Department forecasts heavy rainfall in Uttarakhand, South Interior Karnataka and Andaman and Nicobar Islands today. And in men's cricket, centuries by Virat Kohli and Shubman Gill powered India to an 8-wicket victory over West Indies in first ODI in Thiruvananthapuram. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani Nizamabad Kendram. Samayam 8 gantala 30 nimshalu. Ippudu vinandi సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
4: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
6: ప్రతి సోమవారం, ప్రతి బుధవారం మనకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాల వైద్య నిపుణులు చక్కగా మన సమస్యలకి తగినటువంటి సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూసినట్టయితే ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు డెంగ్యూ వ్యాధి అంటే ఏమిటి, ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వస్తుంది?
7: నేను డాక్టర్ దీపక్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మన టాపిక్ సార్ అడిగినట్టుగా డెంగ్యూ జ్వరము. మామూలుగా డెంగ్యూ జ్వరం మనకు ఒక వైరస్ ఉంటుంది, మనకు డెంగ్యూ వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనకు దోమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ప్రధానంగా మనకు ఒక రకమైన దోమ, ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అంటే మీ చుట్టుపక్కల వేరే ఎవరైనా పేషెంట్ డెంగ్యూతో బాధపడిన వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకు కుట్టిన దోమ మనకు కూడా కుట్టినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి.
6: ఇప్పుడు మీరు అన్నట్టు ఇది దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నారు. అయితే ఈ యొక్క

0: దోమ కాటు గురైన తర్వాత మనకు ఫస్ట్ కనబడేటువంటి డెంగ్యూ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు?
1: డెంగ్యూ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధానంగా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అందులో చాలా కామన్గా మేము చూసేది అతి తీవ్రమైన జ్వరం. కొందరిలో 102, 103 అంతకంటే ఎక్కువ కూడా నమోదవచ్చు. ఈ జ్వరం కూడా సడన్గా చాలా అకస్మాత్తుగా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు తలనొప్పి, చాలా భరించలేని తలనొప్పి చాలామంది కంప్లైంట్ చెప్తుంటారు. అలాగే రెండు కంటి వెనకాల, రెండు కళ్ళ వెనకాల మనకు పెయిన్, రిట్రోఆర్బిటల్ పెయిన్ అంటారు. ఇది కూడా చాలా ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్. వీటితో పాటు ఇంకా ప్రధానంగా మనకు వేరే లక్షణాల్లో ఏంటిదంటే జాయింట్ పెయిన్స్. ఈ డెంగ్యూని యాక్చువల్గా మనము బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటిదంటే బోన్స్, జాయింట్స్ విపరీతంగా పెయిన్స్ రావడం కూడా చూస్తుంటాం. అలాగే కొద్దిమంది పేషెంట్లో కండరాల నొప్పులు, నీరసం ఇవి కూడా కనిపిస్తాయి. దీంతో పాటుగా మామూలుగా ఇవి మనకు చాలా అంటే ఇనీషియల్ స్టేజ్, అంటే డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన స్టార్టింగ్లో వచ్చే కంప్లైంట్స్. కాకపోతే కొద్ది మందిలో ఈ వైరస్ తీవ్రత చాలా ఎక్కువ వాళ్ళల్లో ఈ డెంగ్యూ లక్షణాలు చాలా తీవ్రంగా మారిపోతాయి. అందులో ప్రధానంగా మనకు కనిపించేవి ఏంటిదంటే మీ కంటిలో కానీ, నోటి చుట్టుపక్కల కానీ, లేదా యూరిన్లో కానీ, మోషన్లో కానీ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు విపరీతంగా కడుపు నొప్పి, దాంతోపాటు వాంతులు, కంటిన్యూగా వాంతులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మామూలుగా ఈ బ్లీడింగ్కి ప్రధానమైన కారణం ఏంటిదంటే మన బాడీలో రక్త కణాలలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి, రక్త ఫలకికలు అని. అవి తగ్గినప్పుడు మనకు బ్లీడింగ్ అవుతుంది. డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఈ రక్త ఫలకికల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.
0: బాగుంది డాక్టర్ గారు, మీరు ముఖ్యంగా ఈ డెంగ్యూ లక్షణాలు మనం ఎట్లా అనేది చక్కగా వివరించారు. అయితే ఈ డెంగ్యూ వ్యాధి ఒక్కొక్కసారి చిన్నగానే తగ్గుతుంది అని అంటారు, కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అయింది అని అంటారు. అసలు ఇది ఎప్పుడు సీరియస్ అవుతుంది, దీన్ని ఎప్పుడు మనం సీరియస్గా భావించాలి?
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మామూలుగా డెంగ్యూ చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్లో ముందట చెప్పిన లక్షణాలతోటే తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. కొద్దిమంది పేషెంట్లు చనిపోవడం కూడా జరుగుతుంది డెంగ్యూలో. సో ఎప్పుడు మనం ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రధానంగా మనకి మీరు ఈ ఫీవర్ ఇవి కాకుండా మీకు కంటిన్యూగా వామిటింగ్స్ అవుతున్నా, లేకపోతే మీ పొట్టలో విపరీతంగా నొప్పి స్టార్ట్ అయినా, అలాగే మీకు ఎక్కడైనా బ్లీడింగ్ నేను చెప్పినట్టుగా కంట్లో కానీ, లేకపోతే నోట్లో పళ్ళ మధ్యలో కానీ, బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అలాగే మోషన్స్లో కానీ, కొద్దిమందికి మోషన్స్ బ్లాక్ అవడం కూడా చూస్తుంటాము. ఇట్లాంటి బ్లీడింగ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రంగా డెంగ్యూ మారుతుంది అనేదానికి ఒక ఇంపార్టెంట్ సంకేతం ఇది. వీటితో పాటు మీరు ఇంటి దగ్గర మీరు బీపీ చెక్ చేసుకున్నప్పుడు కానీ, ఇట్లా ఉన్నప్పుడు కానీ బీపీ తగ్గడం కూడా మేము ప్రధానంగా చూస్తుంటాం. సో బీపీ 100 అంతకంటే తగ్గినప్పుడు కూడా వీళ్ళలో చాలా సీరియస్ అవుతుంది అనేదానికి చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అండి. కంపల్సరీ మీరు ఇవన్నీ ఏ లక్షణాలు ఉన్నా కానీ మీరు ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇంపార్టెంట్.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథలాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. బాగుంది డాక్టర్ గారు. అంటే సర్వసాధారణంగా మనము ఈ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది వస్తుంటుంది, ప్లేట్లెట్ రక్త కణాలు కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి, మరి మళ్ళీ పెరుగుతూ ఉంటాయంటారు. చిన్న చిన్న మందులతో కూడా తగ్గిపోతుంది, అది బాగానే ఉంది. సీరియస్ అయినప్పుడు మాత్రం ఇది చాలా డేంజర్గా, మీరు అన్నట్టు ముక్కుల నుంచి రక్తం కావడం, కళ్ళల్లో నుండి రక్తం రావడం, చెవుల నుంచి రక్తం రావడం అంటే ఇట్లా సింప్టమ్స్ బయటపడతాయి అంటారు. మీరు అన్నట్టు మోషన్స్లో కూడా ఈ కనపడవచ్చు బ్లాక్ మోషన్ అట్లాంటిది అని. సరే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, మరి దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది అంటే, ఎప్పుడు మనము దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ట్రీట్మెంట్కి ఎంతకాలం పట్టవచ్చు?
1: మామూలుగా డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి ఉండవు. సో పేషెంట్ మన ప్రధానంగా సింప్టమ్స్ వైజ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇనీషియల్ స్టేజ్లో అంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి జస్ట్ వాటర్ కన్జంప్షన్ అంటే నీళ్లు బాగా తీసుకోమని చెప్తాము. అలాగే సింపుల్ పారాసిటమాల్ ఇవి తీసుకుంటే సరిపోతుంటుంది. అదే మేము తర్వాత చెప్పినట్టుగా పేషెంట్కి ఏదైనా ఇప్పుడు వామిటింగ్స్ రావడము, లేదా కడుపు నొప్పి, లేకపోతే బ్లీడింగ్ ఇట్లా అవుతున్న వాళ్ళల్లో మాత్రము కంపల్సరీ అడ్మిషన్ చెప్పి అందులో మేము ఐవీ క్యాన్లు అంటే మేము నరాల ద్వారా సెలైన్ ఎక్కియడం చేస్తుంటాము. దీంతోపాటు వాళ్ళకి ఉన్న బ్లీడింగ్ సింప్టమ్స్ అంటే రక్త కణాలు మామూలుగా మన బాడీలో 150,000 అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటారు, కానీ డెంగ్యూలో ఒక్కోసారి కొందరికి 10,000 అంతకంటే కూడా తక్కువ పడిపోతుంటాయి. సో ఎవరైనా పేషెంట్లకి 40,000 అంతకంటే తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతుంది ఉన్నప్పుడు వాళ్ళకి మేము ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. దాంతోపాటు కొద్దిమంది పేషెంట్లకు 10,000 వరకు తగ్గినా కానీ బ్లీడింగ్ అవ్వదు. సో పేషెంట్కి 10,000 అంతకంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ అవ్వకపోయినా వాళ్ళకి ప్లేట్లెట్స్ సజెస్ట్ చేస్తాము. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ప్లేట్లెట్స్ ఎక్కేయాల్సిన అవసరం అయితే లేదు.

0: దాంతోపాటు ప్రధానంగా మేము చూస్తున్న వాళ్ళలో జ్వరం వచ్చిన వెంటనే బయట మీరు ఇక్కడ లోకల్ షాప్స్ లోకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ వాడడం చూస్తుంటాం మేము. వాటిలో ప్రధానంగా డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, కాంబిఫ్లామ్ అంటారు, ఐబుప్రోఫెన్, ఇవి తీసుకొని మా దగ్గరకు వస్తుంటారు. కానీ డెంగ్యూలో మనం అందరూ చేసే చాలా పెద్ద తప్పు ఇదే, వీటిని ఎన్ఎస్ఎడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటారు. ఇవి ఎప్పుడు కానీ తీసుకోవద్దు. పారాసిటమాల్ తప్పిస్తే మీరు డైక్లోఫినాక్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, కాంబిఫ్లామ్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ కూడా డెంగ్యూలో తీసుకోవద్దు. ఇవి తీసుకోవడం వల్ల మీకు బ్లీడింగ్ రిస్క్ చాలా హై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఐవి ఫ్లూయిడ్స్, ఇంకా మీకు డెంగ్యూ చాలా తీవ్రంగా ఉంది అంటే డెంగ్యూలో ఇంకా ఏమవ్వచ్చు అంటే మీకు లంగ్స్లో కానీ పొట్టలో కానీ వాటర్ అయ్యి వాటర్ కూడా రావచ్చు, అలాగే మీ బీపీ కంప్లీట్గా పడిపోవచ్చు. సో ఇట్లా బీపీ పడిపోయిన వాళ్ళలో వీళ్ళందరినీ ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాము, వాళ్ళకి బీపీ పెంచే మెడిసిన్స్ పెడతాము, అలాగే సెలైన్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇవి అండి, వీటికి ప్రధానంగా యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. ఈ రోజులలో మనం మీరు చెప్పినట్టు అది చాలా కామన్గా అయిపోయింది. ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఇట్లా టాబ్లెట్ అని అడగడం, వాళ్ళ వెంటనే పారాసిటమల్ విత్ ఏదో పెయిన్ కిల్లర్ కలిపి ఇవ్వడం, సో ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇదే డెంగ్యూలో అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉందన్నారు. చాలా మంచి మాట చెప్పారు శ్రోతలు, ఇది చాలా గమనించండి. అట్లాగే డాక్టర్ గారు, ఈ డెంగ్యూ వ్యాధిని మనం ఎట్లా నివారించవచ్చు, నివారణ మార్గాలు ఏమిటంటారు?
0: డెంగ్యూ వ్యాధిని నివారించాలంటే ప్రధానంగా మనం నివారించాల్సింది దోమలు, దోమల కాటులే. మనకు ఫస్ట్ దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి. వీటిలో ప్రధానంగా దోమతెరలు వాడడం కానీ, లేకపోతే కర్టెన్స్ వాడడం కానీ, లేకపోతే మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి, ఆ క్రీమ్స్ పెట్టుకోవడం కానీ, ఇవి మస్కిటో కాయిల్స్ ఇవి వాడడం కానీ చాలా ఇంపార్టెంట్ మనం పడుకున్నప్పుడు. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో, యాక్చువల్గా ఏడీస్ ఈజిప్టే దోమలు ఫ్రెష్ వాటర్లో ఎక్కువ పెరుగుతాయి. సో ఆ ఫ్రెష్ వాటర్ అంటే ఇప్పుడు మీరు వాడి పడేసిన వాటర్ బాటిల్లు, వాటర్ క్యాన్లు, లేకపోతే వాడి పడేసిన టైర్లు, వీటిలో వాటర్ బాగా నిల్వ ఉండడం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వారంలో ఒకరోజు ఈ వాటర్ క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ చేసి పడేయడానికి పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ ప్రివెంటివ్ మెథడ్ ఫర్ డెంగ్యూ అన్నమాట. సో డెంగ్యూని మనము నివారించాలంటే దోమకాటు నివారించడం ఒకటే మార్గం.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు అన్నట్టు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా దోమతెరలతోని, అట్లాగే ఇప్పుడు రకరకాల మార్కెట్లో జెల్స్ దొరుకుతున్నాయి ఒంటికి పోసుకోవడానికి అవి, అట్లాగే మీరు అన్నట్టు ఇంకా బ్యాట్స్ అవి కూడా దొరుకుతున్నాయి, వీటి ద్వారా దోమలు చంపుకోవచ్చు లేకపోతే దోమలు కొట్టకుండా చూసుకోవచ్చు. ఇంకోటి అంటే ప్రధానమైన విషయం ఏమన్నారంటే మీరు ఇంటి చుట్టూ ఉన్నటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి అనేటువంటిది. చాలా మంది మీరు కొబ్బరి బొండలు దాకా అక్కడ పడేస్తారు, దాంట్లో నీళ్ళు నిండుతుంటాయి, పాత టైర్లు ఉంటాయి దాంట్లో నీళ్ళు నిండుతాయి, మంచిగా దోమలు గుడ్డబెట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేసినట్టయితే నివారించవచ్చు అని అంటున్నారు. అయితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డెంగ్యూ వ్యాధికి?
0: డెంగ్యూకి రీసెంట్గా డెంగ్యూ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, కాకపోతే ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేవు. ఇంకో 1 or 2 years అవి రావచ్చు. అది చాలాసార్లు డెంగ్యూను నివారించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక శుభపరిణామం, ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ డెంగ్యూతో చాలామంది చనిపోతున్నారు. సో డెంగ్యూ వ్యాక్సిన్ రావడం వల్ల, వ్యాక్సిన్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ వస్తే డెంగ్యూ కేసెస్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమకాటును నివారించడమే చాలా ఉత్తమమైన మార్గం. అలాగే కొద్దిమంది మా దగ్గరికి చెట్ల మందులు తాగేసి వస్తున్నారు, అంటే లైక్ పపాయా అని, లేకపోతే ఇంకా వేరే వేప అని అవి తాగేసి వచ్చి వాటితో ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదు, డెంగ్యూలో ప్రధానంగా మనకి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 5 to 8 రోజుల మధ్యలో మన బాడీలో యాంటీబాడీస్ అనే ఒక కొన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీలో తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి మన ఆ వైరస్ని చాలాసార్లు వైరస్ని చంపేస్తాయి అన్నమాట. సో చాలామందికి 7-8 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ మేము పెరగడం చూస్తుంటాం. కానీ కొద్దిమంది 6th రోజు 5th రోజు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత అవి తాగి దాంతోనే పెరిగినాయని మా దగ్గరికి అపోత వస్తున్నారు. అది యాక్చువల్లీ రాంగ్. సో ఏ పేషెంట్ అయినా కానీ డెంగ్యూ వైరస్ ఎంటర్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి 7-8 రోజుల వరకు కంపల్సరీ డెంగ్యూ ప్లేట్లెట్స్ తగ్గడం జరుగుతుంది. తర్వాత 7-8 రోజుల తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మందిలో ప్లేట్లెట్స్ పెరుగుతుంటాయి. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇంకా తగ్గే ఛాన్సే ఉంటుంది. సో

0: సో వీటికి పపాయ జ్యూసెస్ కానీ లేకపోతే వేపరసాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ అవి తీసుకుంటే ఇంకా వాంతులు అయ్యి ఇంకా పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. కాకపోతే మీరు ఫుడ్లో పపాయ ఫ్రూట్ తీసుకోవచ్చు, అలాగే కొబ్బరి వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అట్లా వాటికైతే ఏం కాంట్రాఇండికేషన్ అయితే ఏం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పినారు, అంటే ఆహారం గురించి చెప్పినారు. మీరు అన్నట్టు ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనం ఇంకా సమర్థవంతంగా ఇలాంటి వ్యాధులను గట్టిగా ఎదుర్కోవచ్చు అంటారు?
0: డెంగ్యూ, ఈరోజు ప్రధానంగా డెంగ్యూలో ఏంటిదంటే డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన వాటిలో చాలా ఇంపార్టెంట్ కేవలం వాటర్ అండి. వాటర్ మనకు 2.5 to 3 liters కంపల్సరీ తీసుకోవాలి అడల్ట్ అయితే. సో దాంతోపాటుగా కోకోనట్ వాటర్, దాంతోపాటు లిక్విడ్ జ్యూసెస్ కానీ లేకపోతే ఇటువంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు, కానీ మీకు పొట్టలు అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెంగ్యూలో బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం కారం కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకోకపోవడం ఉత్తమం. చాలా లైట్గా ఇడ్లీ కానీ ఇటువంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ వెజ్ కానీ కారం ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. మసాలాలు కూడా తీసుకోవద్దండి. మెయిన్గా కొబ్బరి వాటరు, ఫ్రెష్ వాటర్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ఇవి ఏంటిదంటే బీపీని కూడా పడిపోకుండా చూసుకుంటాయి అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా చాలా సర్వసాధారణంగా ప్రతి చోట, అంటే గ్రామము మండలము పట్టణము అని తేడా లేకుండా అంతటా ఈ దోమల వ్యాప్తి అనేటువంటిది ఉంది. అట్లాగే దోమల వల్ల వచ్చేటువంటి అత్యంత డేంజరస్ వ్యాధి డెంగ్యూ వ్యాధి. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలేంటి, దీన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు, అట్లాగే దీనికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: మరింతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారి సూచనలు విన్నారు.

0: ఇప్పుడు వినండి, జాతీయ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 కార్యక్రమం గురించి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ మరియు 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎస్ నారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం అందించిన వారు టి పాండు.
1: శ్రోతలకు నమస్కారం. కోర్టు మెట్లు ఎక్కితే తీర్పు ఎప్పుడొస్తుందో, ఖర్చు ఎంత అవుతుందో అన్న భయం సామాన్యంలో సహజం. కానీ ఏళ్ల తరబడి సాగే వివాదాలకు అంతులేని కోర్టు ఖర్చులకు చెక్ పెడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని నిరూపిస్తుంది మధ్యవర్తిత్వం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 అనే బృహత్తర కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ రాజీ మార్గం ఎలా పనిచేస్తుంది, సామాన్యులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, మీడియేషన్ ద్వారా కుదిరే ఒప్పందానికి చట్టబద్ధత ఉంటుందా, ఇలాంటి ఎన్నో కీలక విషయాలను మనకు వివరించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు గౌరవనీయులైన ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ అలాగే జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి గారు ఎస్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. న్యాయమూర్తి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మా శ్రోతలకు అవగాహన కోసం అసలు మీడియేషన్ అంటే ఏంటో వివరిస్తారా సార్?
2: మీడియేషన్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇద్దరు పార్టీల మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి మీడియేటర్ చాలా కూడా అవసరం ఉంటాడు. ఎందుకంటే అది మీడియేటర్ కాకుండా అయితే, అదే మీడియేటర్ కాకుండా కోర్టులో కొన్ని వేల కేసులు ఉన్నాయి కాబట్టి జడ్జీలు ట్రయల్ చేసి డిస్పోజ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలంటే అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మంచి వాతావరణంతో వాళ్ళు ఒప్పుకున్నట్లే ఇరుపక్షాలు ఏ విధంగా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే మీడియేటర్ కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ సమస్యని రిజాల్వ్ చేసడానికి ఉంటుంది మీడియేటర్.
1: ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్నటువంటి మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 యొక్క ముఖ్య ఉద్దేశం సార్, దీన్ని ఎందుకు మీరు పబ్లిసిటీ ఇస్తున్నారు?
2: ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం 3.0 అనేది వేసి ఈ మీడియేటర్ ద్వారా ఏ వ్యక్తులైతే కోర్టులో ఉన్న కేసులు కావచ్చు, మరి కాకుండా కోర్టులో లేని కేసులు కూడా వచ్చేసి మీడియేటర్ ద్వారా చేసుకుంటే వాల్యుబుల్ టైము, మరి వచ్చేసి కోర్టు ఫీ లేకున్నట్టు త్వర త్వరగా వచ్చేసి ఎంత స్పీడప్ అంటే అంత స్పీడప్.

0: ఉంటాయి కాబట్టి మీడియేటర్ ద్వారా వాళ్ళ యొక్క కేసులు లిటికెంట్ పబ్లిక్ కేసులు కూడా త్వర త్వరగా పరిష్కరించగలుగుతుంది.
1: మరి సామాన్యులు ఎలాంటి సమస్యలను ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు?
0: ఏ వ్యక్తి కూడా సామాన్యులు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కానీ మరి కోర్టులో లేని కేసులు కూడా ఏదో ఉన్నా కూడా వచ్చేసి మీడియేటర్ ద్వారా రాజీ మార్గమే రాజమార్గం అని మనం కూడా పెద్దలు అప్పుడు చెప్పి విన్నాం కాబట్టి ఈ ప్రజలు వాళ్ళు వచ్చేసి మీడియేటర్ ద్వారా త్వర త్వరగా కేసు చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కేసులో కోర్టులో ఉన్న కేసులు కావచ్చు లేని కేసులు కూడా వచ్చేసి మీడియేటర్ ద్వారా వాళ్ళ యొక్క ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు.
1: అంటే కోర్టు మెట్లెక్కకుండా కొన్ని కేసులు పరిష్కరించుకోవచ్చు, అలాగే కోర్టులో పెండింగ్ ఉండి తీర్పుకు దగ్గరగా ఉన్న కేసులు కూడా పరిష్కరించుకోవచ్చు.
0: ఏది కూడా మీడియేటర్ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చు.
1: ఓన్లీ సివిల్ కేసులేనా క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి సార్?
0: క్రిమినల్ కేసులో వచ్చేసి మీడియేటర్ వచ్చేసి చేయడానికి వాళ్ళ రైట్స్ ఉండవు కాబట్టి ఏమున్నా సివిల్ తగాదాలు ఏదైనా సివిల్ కేసెస్ వచ్చి ఏదైనా కూడా చేసుకోవచ్చు మీడియేటర్ ద్వారా.
1: అయితే మరి ఈ మీడియేషన్ కోసం ఎలాంటి ప్రక్రియ అనుసరించాలి సార్? ఎవరిని సంప్రదించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి?
0: ఏదన్నా కానీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసి

0: ఎలాంటి రైట్స్ ఉండవు, జడ్జిమెంట్ కానీ అని అవార్డు కానీ ఎలాంటి పాస్ చేయడు కానీ, ఓన్లీ చెప్పడం వరకే. అది చెప్పిన తర్వాత ఒపీనియన్ ప్రకారమే మళ్ళీ వచ్చేసి కోర్టులో వచ్చేసి డీలేసీ ఉంటుంది, సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ వాళ్ళ ఒపీనియన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఉంటాయి, అవి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారమే చేసిన తర్వాత అవార్డు కూడా జడ్జినే ఇస్తారు, జడ్జినే డీలేసీ సెక్రటరీ ఇస్తారు.
1: ఇప్పుడు ఈ మీడియేషన్ ద్వారా ఇరుపక్షాలకి మధ్యవర్తిత్వం కుదిరి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటుందా సార్?
0: తప్పనిసరిగా ఉంటుంది. కోర్టులు ఇచ్చే అవార్డు అది ఇచ్చిన తర్వాత అది కోర్టు సివిల్ కోర్టు డిగ్రీతో సమానం కాబట్టి అది తప్పనిసరిగా దానికి చట్టబద్ధంగా ఉంటుంది. కోర్టులోనే అది అవార్డు పాస్ చేస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వచ్చేసి అతను కూడా జడ్జినే, అది సబ్ జడ్జి అంటారు దాని ర్యాంక్ని, అతను కూడా వచ్చేసి ఇది వాళ్ళు ఇచ్చే అవార్డు కూడా చాలా సివిల్ కోర్టు డిగ్రీతో సమానంగా ఉంటుంది, అది ఇచ్చే చట్టబద్ధత ఉంటుంది.
1: సార్ మరి ఇప్పుడు ఈ కోర్టు పరిష్కారంలో ముఖ్యంగా విడాకుల కేసు, భరణం, వీటిని కూడా మధ్యవర్తిత్వాన్ని
0: తప్పనిసరిగా తప్పనిసరిగా మా ఎందుకంటే మద్దతు ద్వారా చేసుకోవచ్చు, కోర్టులో వచ్చేసి వాళ్ళ ఇష్యూస్ కూడా రియల్ సెక్రటరీ ద్వారా చేసుకో చేసుకున్న తర్వాత ఎవరైనా కానీ ఆ ఇచ్చిన అవార్డు మధ్యలో కూడా ఏమైనా వయలేట్ చేస్తే మరి దాన్ని డిజోబే చేస్తే ఆ అవార్డుని వచ్చేసి మళ్ళీ ఎవరైనా కానీ ఎవరైతే డిజోబే చేస్తే ఆ వ్యక్తి కూడా ఆపోజిట్ పార్టీ కూడా వచ్చేసి దాన్ని కోర్టులో కూడా వచ్చేసి ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు, అవార్డుని కూడా ఎగ్జిక్యూ ద్వారా అమలు చేసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు.
1: మీడియేషన్ ద్వారా వాళ్ళకి రాజీ కుదరలేదు,
0: ఓకే,
1: ఇరుపక్షాలు ఒప్పుకోలేదు, అప్పుడు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
0: ఇప్పుడు ఏదైనా మీడియేటర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇరుపక్షాలను ఒప్పుకోకపోతే, ఏదైనా ఒక పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారంటే మీడియేటర్ వచ్చేసి లేదు మీరు వచ్చేసి కోర్టుకు పోమంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఆ పార్టీ ఎవరైతే అగ్రిడ్ ఎవరైతే అగ్రిడ్ పార్టీ ఉన్నాడో ఎవరైతే ఇష్టం ఉండదో పార్టీ ఆ పార్టీ వచ్చేసి కోర్టులో వచ్చేసి చట్టబద్ధంగా కోర్టులో దావా వేసుకోవచ్చు, సివిల్ కోర్టులో దావా వేసుకొని పరిష్కరించుకోవచ్చు.
1: అలాగే ఇప్పుడు మామూలుగా మనం ఊళ్ళో చూస్తే రచ్చబండ దగ్గర లేకపోతే పెద్ద మనుషుల మందిలో చేసుకునే ఒప్పందానికి ఈ మీడియేషన్కి తేడా ఏంటి సార్?
0: రచ్చబండ అదే నథింగ్ బట్ ఇది కూడా మీడియేటర్ ఉన్నట్టే కాబట్టి ఇరుపక్షాలు ఒప్పుకునే సజెషన్ మీదనే మీడియేటర్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్ అంటే ఎస్ అంటారు లేదంటే నో అంటారు కాబట్టి అదే విధంగా రచ్చబండ కూడా అదే ఉంటారు. ఆ రోజుల్లో పూర్వంలో రచ్చబండ కార్యక్రమం ఉండేది, ఏ ఇష్యూ వచ్చినా కూడా చిన్న చిన్న తగాదు వచ్చినా ఇమ్మీడియట్గా వచ్చేసి ఆ రోజుల్లో రచ్చబండ కార్యక్రమం పెద్ద విలేజ్ ఎల్డర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు మంచి వాళ్ళ వాల్యుబుల్ సజెషన్ చెప్పేవాళ్ళు, మంచి సలహా చెప్పారు, తద్వారా ఆ సమస్య అక్కడ పరిష్కరించేవాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్గా ఈరోజు వచ్చి మీడియేటర్ కలవడం లేదు, మరి ఎల్డర్స్ కలవడం లేదు, ఏ ఇష్యూ వచ్చినా డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు వచ్చి కోర్టుకు పోతున్నారు కాబట్టి కోర్టు వల్ల వాళ్ళకి చాలా నష్టాలు కలిగి వాళ్ళు వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటూ అనవసరంగా వాళ్ళు వచ్చేసి ఎంతో వాల్యుబుల్ టైం కోర్టు తిరుక్కుంటూ అది కోర్టులో వేసిన తర్వాత అవి తెగాలంటే అది ఎంతో టైం పడుతుంది కాబట్టి మీడియేటర్ కూడా చాలా ఉపయోగపడతారు వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి.
1: సార్ మరి మీడియేషన్ చేసే వాళ్ళని రెండు పక్షాలు ఉన్నప్పుడు దాంట్లో మీడియేషన్ కోసం మధ్యవర్తిత్వాన్ని ఎవరైతే అనుకుంటున్నామో ఆ పర్సన్ మనమే సెలెక్ట్ చేసుకుంటామో, కోర్టు ద్వారా ఎవరైనా అపాయింట్ చేస్తారా?
0: ఖచ్చితంగా వచ్చేసి కోర్టు తప్పనిసరిగా అపాయింట్ చేస్తుంది, కోర్టు ఇస్తుంది, వాళ్ళే చూజ్ చేసుకోవడానికి ఉండదు, కోర్టే ఖచ్చితంగా మేము వచ్చేసి మేము వచ్చి మీడియేటర్గా అపాయింట్ చేస్తాం.
1: ఇప్పుడు ఈ మీడియేషన్ కోసం టైం ఏమైనా ఉంది సార్? అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది పర్టికులర్ పీరియడ్
0: పర్టికులర్ టైం ఏమి ఉండదు, ఎప్పటి నుంచి వచ్చి ప్రాబ్లం వస్తే ఇమిడిగా వాళ్ళు పిటిషన్ చేయవచ్చు, ఇమిడిగా వచ్చేసి మేము తీసుకున్న తర్వాత ఒక మీడియేటర్ అపాయింట్ చేసి తద్వారా వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం.
1: పేద వాళ్ళకి ఇటువంటి నామ్స్ ఉన్నాయా, ఎటువంటి వాళ్ళైనా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చా?
0: ఎవరైనా రావచ్చు. ఇప్పుడు మీడియేటర్ వచ్చేసి గవర్నమెంటే, ఎందుకంటే మీడియేటర్ అనేవాడు కోర్టు అపాయింట్ చేసి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏ వ్యక్తి కూడా వచ్చేసి మీడియేటర్ ద్వారా వాళ్ళు పరిష్కరించవచ్చు, వాళ్ళకి అలాంటి ఫీజులు కానీ కోర్టు ఫీ కానీ అడ్వకేట్ ఫీ కానీ ఏముండదు.
1: అలాగే సార్ ఇప్పుడు విడాకుల కేసులో రెండు పార్టీలు, ఒక పార్టీ ఫారెన్లో ఉండొచ్చు, ఒక పార్టీ ఇక్కడ ఉండొచ్చు, అలాంటప్పుడు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది సార్? ఆన్లైన్ ద్వారా ఏమైనా చేసుకోవచ్చా?
0: ఎందుకంటే ఆన్లైన్ ద్వారా వచ్చేసి మీడియేటర్ ఆన్లైన్ ద్వారా, ఎందుకంటే అందుకే వర్చువల్ మోడ్ ద్వారా వచ్చేసి అందుకే 3.0 వచ్చి వర్చువల్ మోడ్ తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే ఎంతో మంది వచ్చేసి ఫిజికల్గా ఉంటారు కాబట్టి ఎక్కడో ఉంటారు, అమెరికా కానీ లేకుంటే ఢిల్లీ కలకత్తా ఉంటారు కాబట్టి అలాంటప్పుడు వీడియో వర్చువల్ ద్వారా మాట్లాడిన తర్వాత అతను ఒపీనియన్ యాక్సెప్ట్ చేసుకొని ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తే సమస్యను పరిష్కారం చేసుకొని మీడియేటర్ కూడా ఒప్పుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఈ ఫ్యామిలీ మ్యాటర్లో, ఎందుకంటే డైవర్స్ ఇప్పుడు ఎంతో, ఎందుకంటే వైఫ్ ఇక్కడ ఉంటుంది, హస్బెండ్ అమెరికా ఉంటారు కాబట్టి ఇక్కడ ఫైల్ చేసినప్పుడు వైఫ్ చేసినప్పుడు వైఫ్ యాక్సెప్ట్ చేస్తే, కన్సెంట్ యాక్సెప్ట్ చేస్తే అతను యాక్సెప్ట్ చేస్తే అక్కడ నుంచి వచ్చేసి ఒక జీపీఏ ఇస్తారు, జీపీఏ నుంచి వచ్చి చేసుకొని వచ్చి అతను ఆ ప్రజెన్స్ కూడా అవసరం లేదు, ఇతను వచ్చేసి ఫిజికల్గా అతను ప్రజెన్స్ అవసరం లేదు, వర్చువల్ కూడా వచ్చేసి డైవర్స్ కూడా తీసుకోవచ్చు.
1: సార్ అలాగే మధ్యవర్తిత్వం ద్వారా మనకి పరిష్కారం దొరుకుతుంది, అంతా తీర్పు అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఇది మేము కోర్టుకు వెళ్ళలేదు, ఏదో మధ్యలో మాట్లాడుకుని చేసుకున్నామని వాళ్ళు ఉల్లంఘిస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారా?
0: ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందుకే బయట అయితే మీడియేటర్ వాళ్ళే చెప్పినప్పుడు అది వాళ్ళు ఎలాంటి అవార్డు పాస్ చేయరు కాబట్టి అది ఏం వచ్చినప్పటికి కూడా మీడియేటర్ని అప్రోచ్ అయ్యి మీడియేటర్ ఏం చేస్తున్నారంటే రెఫర్ చేస్తారు ఇక్కడికి డీఎల్ఐసి డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీ రెఫర్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి ఒక మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారమే వచ్చేసి ఒక అవార్డు పాస్ చేస్తారు. ఏదన్నా కానీ రేపు పొద్దున అవతల పార్టీ లేదు అది అవార్డు వచ్చేసి అది ఫ్రాడ్ అయింది లేకపోతే అదే లీగల్గా లేదు ట్రాన్స్పరెంట్గా లేదు జెన్యునెస్ కాదు అన్నారంటే ఏదైనా పార్టీ అది ఉంటే ఆ దాని అవార్డు కూడా ఛాలెంజ్ చేసుకుని మళ్ళీ వచ్చేసి కోర్టుకు వచ్చి అప్రోచ్ కావచ్చు.
1: అలాగే మామూలుగా ఈ మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.2 సందర్భంగా మీరు కేసుల పరిష్కారం కోసం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు సార్?
0: నేను వచ్చేసి ప్రజలు చెప్పేది ఏమంటే మేము ఈరోజు కోర్టులో చూస్తున్నాము, మా దగ్గర ఎన్నో కేసులు వచ్చేసి కొన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అవి కేసులు కూడా వచ్చేసి పార్టీలు పరిష్కరించుకోవాలంటే మేము, ఎందుకంటే మేము ప్రొసీజర్ ప్రకారమే ఓల్డ్ మ్యాటర్స్ని దాని ప్రకారమే చేసుకుంటూ పోతాం. లేటెస్ట్ కేసులు ఉంటాయి.

0: కదా లేటెస్ట్ ఇప్పుడు 2026 లేటెస్ట్ కేసు ఉంటే దానికి మేము ఇప్పుడు చేయాలంటే దాదాపుగా వచ్చేసి 9-15 పట్టవచ్చు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క క్లయింట్లు కానీ వాళ్ళు మీడియేటర్ని దాన్ని అప్రోచ్ అయితే ఈ 9 ఏళ్ళు టైం వేస్ట్ కాకున్నట్ల త్వర త్వరగానే ఇమ్మీడియట్గా వచ్చేసి 1 డేలోనే వచ్చేసి వాళ్ళ కేసులు కూడా పరిష్కరించవచ్చు. అలా కాకుండా కోర్టులో ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీడియేటర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రాజీ మార్గమే రాజమార్గం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా తప్పనిసరిగా మీడియేటర్ ద్వారా చేసుకుంటే వాళ్ళ యొక్క టైము తర్వాత వచ్చేసి కోర్టు ఫీ కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా రిలీఫ్ కావాలనుకో తప్పదు. ఎందుకంటే ఈరోజు కోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ 9 ఏళ్ళకైనా వాళ్ళ 8 ఏళ్ళకైనా ఎవరో ఒకరు చెప్తారు కాబట్టి పెద్ద మనుషులు చెప్పవచ్చు, లేకుంటే అడ్వకేట్లు కానీ ఎవరన్నా అడ్వైజ్ ఇస్తారు కాబట్టి తద్వారా వాళ్ళు కూడా రాజీ కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడే ఈ స్టేజ్లోనే వాళ్ళు వచ్చేసి అర్థం చేసుకొని మీడియేటర్తో కలిస్తే వాళ్ళు అప్రోచ్ అయితే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్నట్లే వాళ్ళు ఏ ఇద్దరు పక్షం ఏ ఒప్పుకుంటే దాని ప్రకారం అవార్డు పాస్ చేస్తారు, చేసుకుని తద్వారా వాళ్ళు వచ్చేసి ఇమ్మీడియట్గా రిలీఫ్ పొందొచ్చు. అలా కాకుండా కోర్టులో వచ్చేసి వాళ్ళు సరే కానీ అనుకున్నారనుకో కోర్టులో వచ్చేసి దాదాపుగా 10 ఏళ్ళు పడుతుంది ఒక సూట్ తీసుకో. అలా అయిన తర్వాత మరి ఓడిపోయిన వ్యక్తి కూడా మళ్ళీ వచ్చేసి అప్పీల్ పోతుంటాడు, ఇక్కడ కింద కోర్టులో ఓడిపోయిన పై కోర్టు పోతుంటాడు, పై కోర్టు ఓడిపోయిన మళ్ళీ ఆ కోర్టు పోతుంది డిస్ట్రిక్ట్ కోర్టుకి, హైకోర్టుకి, హైకోర్టు పోయినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు పోయి ఇక్కడ ఇదంతా అయ్యే లోపల దాదాపు 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. కాబట్టి ఇలాంటి టైం అయితే వేస్ట్ చేసుకుంటూ ఏనప్పటికీ రాజీ మార్గం రాజమార్గం చెప్పారు కాబట్టి ఎందుకంటే మీడియేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళు, ఎందుకంటే ఏదో మన పెద్దోళ్ళు చెప్పారు ఏదంటే నెగోషియేషన్ ఇద్దరు మధ్యలో ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చేసి వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించారు కాబట్టి తప్పనిసరిగా మీడియేటర్ ఉండాలి. ఒక నెగోషియేషన్ మధ్య వ్యక్తి ఉంటేనే ఏదైనా ఉంటేనే పరిష్కరించవచ్చు కాబట్టి అలాంటప్పుడు తప్పనిసరిగా మీడియేటర్ అప్రోచ్ అయితే వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నట్లే మీడియేటర్ దగ్గర ఏమి ఉండదు, మీడియేటర్ ఎవరికి కూడా ఫేవర్ ఉండదు కాబట్టి అది ఓన్లీ జస్ట్ ఓన్లీ వచ్చేసి అది వచ్చేసి తటస్థగా ఉంటారు తను మీడియేటర్ వాళ్ళిద్దరు ఏమనుకుంటేనే ఆ విధే ప్రకారమే అవార్డు పాస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కేసు త్వరగా చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ఆనందించుకుంటారు. లేకపోతే కోర్టు చుట్టూ చూస్తున్నాం ఈరోజు ఒరిజినల్ వ్యక్తి వచ్చేసి కోర్టులో వచ్చిన తర్వాత ఏదో అనారోగ్యంతో చనిపోతే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎల్ఆర్స్ యాడ్ అవుతుంటారు, ఎల్ఆర్స్ అయిన వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇట్లా కోర్టు చుట్టూ ఎన్నో ఏళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మీడియేటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కేసులు పరిష్కారం చేసుకుంటే వాళ్ళు టైం సేవ్ అవుతుంది, ఇంపార్టెంట్ వాళ్ళు వాల్యుబుల్ టైం కూడా ఎందుకు వేస్ట్ కాదు అని తెలియజేస్తున్నాను.
1: సరే, ఒకటి మామూలుగా మధ్యవర్తిత్వం కోసం ఒక పార్టీ రావాలా రెండు పార్టీలు అప్లై చేసుకోవాలి సార్?
0: మధ్యవర్తిలో వచ్చేసి ఒకే పార్టీ వచ్చేసి అప్రోచ్ అయితే అయిన తర్వాత పిటిషన్ ఇచ్చుకుంటే ఆ పిటిషన్ తర్వాత తీసుకున్న తర్వాత మేము నోటీసులు ఆపోజిట్ పార్టీకి ఇస్తాము, ఆ ఆపోజిట్ పార్టీ వచ్చిన తర్వాత కోర్టు కూడా వచ్చి ఇద్దరిని వచ్చేసి మీడియేటర్ రెఫర్ చేస్తుంది, ఆ మీడియేటర్ వచ్చి ఇద్దరు పార్టీని డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీడియేటర్ ఏం చేస్తారు ఓపెన్గా ఒకరు డిస్కస్ చేస్తారు ఇద్దరిది, వాళ్ళు వినిన తర్వాత మళ్ళీ వచ్చేసి సపరేట్గా ఇండివిజువల్గా ఒక పార్టీని డిస్కస్ చేసి ఇండివ్ పార్టీ తర్వాత తద్వారా మళ్ళీ పిలిచి ఫైనల్ సెట్టింగ్ ఉంటుంది, ఫైనల్ సెట్టింగ్లో తప్పకుండా చెప్తారు మీడియేటర్ ఈ విధంగా ఒపీనియన్ ఈ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళ కేసు డిస్పోజ్ అవుతుంది.
1: రెండో పార్టీ ఒప్పుకోకపోతే మధ్యవర్తి
0: రెండో పార్టీ ఒక్కపోతే ఫెయిల్ అయిపోయింది కాబట్టి మీడియేటర్ ఫెయిల్ మీడియేషన్ ఫెయిల్ అయింది కాబట్టి అది క్లోజ్ చేస్తారు. ఏ వ్యక్తి ఏది ఇష్టం లేదో మీడియేటర్ ద్వారా కాంప్రమైజ్ కాకపోతే ఆ వచ్చేసి మరి వచ్చేసి సివిల్ కోర్టు పోయి దావా వేసుకోవాలి వస్తుంది.
1: సార్, ఇంకొకటి లోక్ అదాలత్కి ఈ మధ్యవర్తిత్వానికి తేడా ఏంటి సార్?
0: లోక్ అదాలత్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళ పార్టీలో వచ్చేసి కోర్టుకు వచ్చేసి రెఫర్ చేసుకుంటారు, అది కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ మీడియేటర్ ద్వారా అయితే ఓ వ్యక్తి మీడియేటర్ అనే వ్యక్తి వచ్చేసి అది డైరెక్ట్గా ఒక పార్టీ ఒకవేళ ఒక పార్టీ లోక్ అదాలత్ రెఫర్ చేసుకుంటే ఇంకో పార్టీ ఒక్కపోతే ఇది డిస్పోజ్ కాదు కాబట్టి లోక్ అదాలత్ ఇది డైరెక్ట్గా వచ్చేసి మీడియేటర్ ద్వారా అంటే ఇద్దరు పార్టీ పిలిపించి డిస్కస్ చేస్తూ కాబట్టి వాళ్ళిద్దరు వచ్చే అవకాశాన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి రిజర్వ్ కావడానికి ఇష్యూస్ రిజర్వ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు మామూలుగా విడాకులకు సంబంధించి వాడికి సంబంధించి భూతగాదాలకు సంబంధించి పంచాయత్ చేసి పత్రాలు రాపిస్తారు సార్, అలా రాయించిన వాటిని తీసుకొచ్చి కోర్టులో అప్పీల్ చేసుకున్న వర్కౌట్ అవుతుందా లేదు?
0: అవి చల్లవు. ఏమని ఏది వచ్చినప్పుడు బద్దలు వచ్చేసి ఎల్డర్ పర్సన్ వచ్చేసి ఏదైనా మధ్యలో వచ్చేసి డిసైడ్ చేసిన తర్వాత ఇద్దరు మధ్యలో వచ్చేసి అదే అగ్రిమెంట్ బాండ్ మీద రాసిన తర్వాత విడాకులు ఇచ్చారు ఇంకా ఇక్కడ నుంచి విడాకులు అయిపోయింది మీరు తీసుకున్నారంటే అది చల్లదు, లీగల్ వచ్చేది కాబట్టి ఏదైనా లోక్ అదాలత్ ఈజ్ ఇంపార్టెంట్. లోక్ అదాలత్ తీసుకుని అవార్డు పాస్ అయిన తర్వాత అది అవార్డు ఇస్తే అక్కడ వచ్చి లీగల్గా వచ్చి వ్యాలిటీ ఉంటుంది, అక్కడ వచ్చేసి అది అవార్డుని డిస్పోజ్ అయిపోతే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో అది చెల్లదు ఎక్కడ కూడా.
1: అలా చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మీ కోర్టు ద్వారా చేసుకుంటే
0: అది చేసుకున్నా కూడా అది కోర్టు ద్వారా చేసుకోవచ్చింది. కోర్టు ద్వారా అది ఒకవేళ అగ్రిమెంట్ బాండ్ ఎల్డర్స్ డిసైడ్ అయిన విడాకులు డైవర్స్ వచ్చేసి క్యాన్సిల్ అయినప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి వచ్చి ఫైల్ చేసుకో అది తీసుకునేది అది కొలెటర్ పర్పస్, అది ఏదో అగ్రిమెంట్ ఉంటుందో ఆ కొలెటర్ పర్పస్ డాక్యుమెంట్ అది తీసుకుని ఇక్కడ వచ్చి లోక్ అదాలత్ వచ్చి పరిష్కారం తీసుకుని అది చేసుకోవచ్చు.
1: సార్, జనరల్గా అడుగుతున్నాను పబ్లిక్ ఉండే ఒపీనియన్ ప్రకారం, ఇప్పుడు మామూలుగా మీడియేషన్ ద్వారా మన సమస్య పరిష్కరించాలనుకున్న భూతగాదాల కేసులో కొన్నిసార్లు కొట్టుకోవడం జరుగుతుంది, అంటే అందులో అక్కడ క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది ఆ మీడియేషన్ ద్వారా సాధ్యమవుతుందా?
0: క్రిమినల్ కేసులో మీడియేటర్స్కి అవకాశం ఉండదు. ఏమైనా కూడా ఒకవేళ ఆ కేసు ఫైల్ అయినప్పుడు కూడా మధ్యలో ఏదైనా కాంప్రమైజ్ అయిపోతారంటే వాళ్ళ వాళ్ళు ఇష్యూస్ ఉంటే క్రిమినల్ కేసు అయితే ఉండదు, మీడియేటర్ రైట్స్ ఉండదు, ఓన్లీ ఉండదు ఓన్లీ సివిలే.
1: కేసు అవ్వకుండా మామూలుగా ఇద్దరు కొట్టుకున్నా కూడా మేము కాంప్రమైజ్ అవుతాం సార్, మేము కేసు పెట్టుకోము.

0: అంటే మనం మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చా?
1: మీడియేటర్ ద్వారా క్రిమినల్ కేసెస్లో వచ్చేసి చాలా అవకాశం తక్కువ ఉంటుంది. క్రిమినల్ కేసు కొట్టిన తర్వాత వాడిని బుర్ర పగలగొట్టి లేకుంటే రక్తం వచ్చి ఇంకా గాయమైనప్పుడు అతను మీడియేటర్ ఏం చేయరు కాబట్టి ఏదైనా న్యాయం జరగాలంటే వాడిని ఖచ్చితంగా క్రిమినల్ కేసు పోల్సింది. కాబట్టి మీడియేటర్ అయితే రైట్స్ ఉండదు క్రిమినల్ కేసెస్లో.
0: మన లోక్ అదాలత్లో కానీ మధ్యవర్తిత్వం ద్వారా కానీ ఎటువంటి కేసులు మనం పరిష్కరించుకోవచ్చు, పూర్తి స్థాయిలో ఎన్ని ఉన్నాయి మీ పరిధిలో?
1: లెక్కలైతే లేదు కానీ ఈ చాలా కేసులు ఉంటాయి. సపోజ్ వచ్చేసి ఉదాహరణకి మీ ఎగ్జామ్ చెప్తాను, ప్రామ్స్ నోట్ కేసు ఉంటుంది, చెక్ బోన్ కేసు ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటాయి, డైవర్స్ ఉంటాయి, తర్వాత కస్టోడీ ఆఫ్ చిల్డ్రన్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి లోక్ అదాలత్ కానీ లేకపోతే మీడియట్ ద్వారా పరిష్కరించవచ్చు, చేసుకోవచ్చు.
0: విన్నారు కదండి, రాజీ పడడం అంటే ఓడిపోవడం కాదు, ప్రశాంతమైన భవిష్యత్తు కోసం ఒక మంచి దారిని ఎంచుకోవడం. అనవసరమైన పట్టింపులకు పోయి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే కౌన్సిలింగ్ మరియు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవడం కోసం ఇరుపక్షాలకు ఎంతో లాభదాయకం ఇది. ఈ మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ద్వారా న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని వివాదాల్లో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం. సార్, ఈరోజు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మధ్యవర్తిత్వంపై మన శ్రోతలకు ఇంతటి చక్కటి స్పష్టమైన అవగాహన కలిగించిన గౌరవనీయులైన న్యాయమూర్తి గారికి మరొకసారి మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నమస్కారం సార్.
1: నమస్తే. థ్యాంక్ యూ.
2: మరింతవరకు జాతీయ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీడియేషన్ ఫర్ ద నేషన్ 3.0 కార్యక్రమం గురించి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు మరియు 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎస్ నారాయణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం అందించిన వారు టి పాండు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి మీరు మెసేజ్ పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. ఈ నంబర్కి మీ పేరు, సినీ గీతం, ప్రాంతం వివరాలు టైప్ చేసి పంపగలరు. మీరు కోరిన సినీ గీతం వినవచ్చు.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
4: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
4: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
2: కార్యక్రమంలోని మొదటి సందేశం కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య వీరి కోసం నాటకాల రాయుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027. డాక్టర్ బలరామ్ జాదవ్.
4: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
5: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ద రేమండ్ షాప్.
5: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రేమండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
4: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 9912317190.

హృదయరాగాలు కార్యక్రమంలోని మరో మెసేజ్. అడవి రాముడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి.

లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, అంగూర్, భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హనుమహిత్, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం అడవి రాముడు చిత్రం నుండి పాటను విందాం. గీత రచయిత వేటూరి.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మరో మెసేజ్, దొరబాబు చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, లక్ష్మి, మాధవి. వీరందరి కోరికపై దొరబాబు చిత్రం నుండి ఈ పాటను విందాము.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతెబిందు, కంటి శుక్లాల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుకల గారు తగిన సలహాలు ఇస్తారు.

మరో మెసేజ్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. వీరు జయం మనదేరా చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. కోరినవారు ప్రేమ్, దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకటీస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మరో సందేశం, మూడు ముక్కలాట సినిమా నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అరుణ రాజేందర్ కోరుతున్నారు. వీరి కోరికపై మూడు ముక్కలాట చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
5: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 10 గంటలకు ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా రెబీస్ ప్రమాదం, నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచిగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేయవారు శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు.

కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు ఆర్మూర్ నుండి రియాన్స్ సహర్ష శిరీష సాయి కృష్ణ కుమారస్వామి రాధా వీరు ఆయుధం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: ద రేమండ్ షాప్,
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

మరో మెసేజ్. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, సుచిత్ర, నిహాల్ వీరు కోర్టు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 10 గంటలకు ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా రెబీస్ ప్రమాదం, నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేయవారు సిఎస్ కృష్ణ శరత్ బాబు గారు.

హృదయరాగలు కార్యక్రమానికి శుభోదయం అంటూ మరో మెసేజ్ వచ్చేసింది నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి. ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ వీరు టాగోర్ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

లకు గమనిక. ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామరలు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీజ్, ఉదయభాను, మీనా సత్యం, ఇంకా శారదా సుధీర్, రవి సునీత్, శోభా శ్రీధర్. వీరు కోరుతున్న పాట సింధూర పువ్వు చిత్రం నుండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: ఇంతటితో హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రపంచ రబీస్ దినోత్సవం సందర్భంగా రెబీస్ ప్రమాదం, నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు.
2: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రపంచ రేబీస్ దినోత్సవ థీమ్ స్ట్రాంగర్ టుగెదర్, అంటే కలిసికట్టుగా ఉంటేనే రేబీస్ నిర్మూలన సాధ్యం. రేబీస్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రజలు, ఆరోగ్య నిపుణులు, పశు వైద్యులు, అలాగే ప్రభుత్వాలు అందరూ ఒక్కటై బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందేశం గుర్తు చేస్తుంది. సరైన విద్య, అవగాహన, పెంపుడు జంతువుల సంరక్షణ ద్వారా రేబీస్ని పూర్తిగా నివారించవచ్చు. మరి రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది, పెంపుడు జంతువులకు ఎలాంటి వ్యాక్సిన్లు వేయించాలి, కుక్క లేదా ఇతర జంతువు కలిసినప్పుడు తక్షణమే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి, ఇటువంటి విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ సాయి కూచి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా అసలు రేబీస్ అంటే ఏంటి, ఈ రేబీసు ఏ జంతువులు కలిసినప్పుడు వస్తుందో చెప్పండి.
3: రేబీస్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్ అండి. ఈ జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటంటే, మనకు ఎప్పుడైతే అనిమల్స్ అంటే మోస్ట్ కామన్, మనకు WHO ప్రకారం మనకి ఇచ్చేది ఏంటంటే 90% మనకు వచ్చింది డాగ్స్ నుంచి, కొన్నిసార్లు క్యాట్స్ నుంచి. అదే కనుక మనం ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే రాకూన్స్ అని, బ్యాట్స్ అని, కొన్ని కొన్ని మ్యామల్స్, షంక్స్ అని, ఇట్లాంటి మ్యామల్స్తో కూడా మనకు వచ్చే ప్రమాదంలో ఉందండి. కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో మాత్రం 90% మనకు రేబీస్ అనేది డాగ్స్ ఆర్ క్యాట్స్ నుంచి వస్తుంది. ఈ మధ్యలో మన ఇండియా లోపల క్యాట్స్ కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా క్యాట్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల క్యాట్స్తో కూడా మనకు రేబీస్ అనేది సంక్రమిస్తుందండి.
2: అసలు రేబీస్ వ్యాధి అంటే ఏంటి సార్? అంటే మామూలుగా ఆ వ్యాధి ఎలా వస్తుంది అంటే జంతువుల ద్వారా వస్తుందని చెప్పారు. అసలు ఆ వ్యాధి ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
3: రేబీస్ వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల వచ్చేది, ఆ లిస్సా వైరస్ గ్రూప్ నుంచి వచ్చేదండి. అది ఎప్పుడైతే మనకు ఈ ఇన్ఫెక్టెడ్ అనిమల్ నుంచి వస్తుంది, దాని సలేవా నుంచి వస్తుంది, రాబిడ్ డాగ్ అని రాబిడ్ అనిమల్ మనకు కరిచినప్పుడు అక్కడ నుంచి మనకు ఓపెన్ ఊండ్లో నుంచి కానీ లోపలికి వెళ్ళి ఆ పెరిఫరల్ నర్వ్స్ నుంచి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కి లోపలికి వెళ్ళి నిగ్రీ బాడీస్ అనేవి తయారవుతాయండి. ఆ నిగ్రీ బాడీస్ అనేది సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్ బాడీస్ అంటారు. అక్కడ నుంచి బాడీ లోపల ఉన్న మొత్తం అన్ని లోపల నుంచి ఆ వైరస్ అనేది వ్యాప్తి చెందిపోయి కంప్లీట్ గా బాడీని డ్యామేజ్ చేస్తుంది. సో దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయండి. ఇనిషియల్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. ఇనిషియల్ 10 డేస్ నుంచి ఉంటుంది, కొంతమందికి అక్కడ నుంచి 60 డేస్ to 71 డేస్ వరకు కూడా కొన్ని స్టడీస్ లో ఉన్నాయండి.
2: లక్షణాలు బయటపడక
3: కొంతమంది పడకపోవచ్చు, కొంతమందికి పడవచ్చు. ఆ టైంలో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే దూరంగా బాడీకి దూరంగా ఉన్నది అనుకోండి, అంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కి అంటే చేతులు కాళ్ళకు కరిసింది అనుకోండి, సో ఫేస్ కి దూరంగా ఉంది, ఒక ఫేస్ మీద కరిసింది అనుకోండి, సో బ్రెయిన్ కి వెళ్ళడం ఈజీ కాబట్టి ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. చేతిలో కరిసింది అనుకోండి, వెళ్ళడం దూరం కాబట్టి మెల్లిగా వస్తుంది సింప్టమ్స్ అనేటి.
2: వైరస్ వ్యాప్తి చేతి నుంచి మెదడు దాకా చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, సింప్టమ్స్ కూడా లేట్గా
3: వస్తాయి. అది మొహం మీద అయిందనుకోండి ఫాస్ట్ గా వస్తాయి.
2: డాక్టర్ గారు, ఇంకొకటి మామూలుగా మనం చూస్తే మనకి భయం ఏంటి అంటే పిచ్చుకుక్కలు కరిస్తేనే వ్యాధులు వస్తాయి అన్న భయంతో ఉంటారు. పిచ్చుకుక్కలైనా ఏ కుక్క కరిచినా వ్యాధి వస్తుంది.

0: అంటే ఏ కుక్క అని చెప్పడానికి రాదండి. ర్యాబిడ్ డాగ్ స్పెషాలిటీస్ అంటే కొన్ని కొన్ని ర్యాబిడ్ డాగ్ ఏంటంటే ఎక్సెసివ్ శాలివేషన్స్. కొంతమందికి అంటే నురుగొచ్చిన కుక్కలే అంటారు, అది కాదండి. ఎక్సెసివ్ శాలివేషన్స్, దాని భయం పోవడము, అందరిలో ఫ్రీక్వెంట్ గా వచ్చి అరవడము కొన్ని మందికి, తర్వాత భయం లేకుండా తిరగడము, అరవడము, కరవడానికి ప్రయత్నించడము, ఇలాంటి కుక్కలు రావడము. కొన్ని కుక్కలు డల్ అయిపోతుంటాయి, దానికి వెళ్ళి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకు కూడా కలిసే ప్రయత్నం చేయడము, ఇలాంటి చేసేటప్పుడు అట్లాంటి కూడా వస్తుంటాయి.
1: అంటే రేబీస్ వ్యాధి ఫస్ట్ కుక్కల్లో వచ్చి అది మనుషులకి కరవడం వల్ల వస్తుందా?
0: అవునండి, ఫస్ట్ ఒక ఇన్ఫెక్టెడ్ రేబిడ్ డాగ్ అంటారు, ఒక ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ కుక్కకు వస్తుంది, ఆ కుక్క లోపల ఇన్ఫెక్ట్ అయ్యి మేనిఫెస్ట్ అయ్యి పెరిగిపోయి అది అక్కడ నుంచి అది బిహేవియరల్ చేంజెస్ వల్ల దాని ఇన్కెఫలైటిస్ లాగా వచ్చి 10 to 15 డేస్ వరకు ఆ డాగ్ లోపల ఉంటుందండి. అక్కడ నుంచి మనుషుల్లో కరవడం వల్ల మనిషి లోపలికి అది వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటుందండి మనకి.
1: మామూలుగా అంటే ఎటువంటి వ్యాధి లేని కుక్క కరిచడం వల్ల ఎటువంటి సమస్య లేదు,
0: ఏముండదు, 100% ఏముండదు.
1: అయితే మరి ఓన్లీ కుక్కలేనా? మనకి రెగ్యులర్ సమాజంలో చూస్తుందంటే కోతులు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కొన్నిసార్లు వేరే ఇతర జంతువులు కూడా ఉంటాయి, వీటి ద్వారా కూడా రేబీస్ వచ్చేవారు, ఎలుకలు కూడా.
0: అయితే వెలుకలు, రాబిట్స్ ఈ వీటిలో కూడా వాటికి రేబీస్ వచ్చేలా అంతవరకు కూడా బతకలేవు అవి. సో ముందే చనిపోతాయి కాబట్టి అవి వ్యాప్తి చెందే ఛాన్సెస్ తక్కువ. సో రోడెన్స్ అండ్ రాబిట్స్ అంటే ఇవి బేసికల్గా ఏంటంటే ఈ రెండు జంతువులలో వ్యాప్తి చెందేంత వరకు కూడా అవి బతికే ఛాన్సెస్ లేవు కాబట్టి వాటి వల్ల వ్యాప్తి చెందే ఛాన్సెస్ లేవు అసలు. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కుక్కలు, కోతులు, పిల్లులు వీటి లోపల వైరస్ వ్యాప్తి చెంది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
1: ఇప్పుడు ఈ రేబీస్ వ్యాధి సోకిన ఏ జంతువు కరిచినా మనిషికి ఆ వ్యాధి వ్యాప్తి చెందినాక కొన్ని లక్షణాలు మీరు బయటపడడానికి కొంత సమయం పడుతున్నారు. ఫస్ట్ ఎటువంటి లక్షణాలు బయటపడతాయి, ఎంతకాలం పాటు ఆ లక్షణాలు ఉంటాయి, రానంతకం ఎప్పుడవుతుంది?
0: ఇనిషియల్గా పేషెంట్కి కుట్టిన దగ్గర కొంచెం వైరల్ ప్రోడ్రోమ్ అని అంటారు. వైరల్ ప్రోడ్రోమ్ అంటే ఇనిషియల్గా జనరలైజ్ వీక్నెస్, ఫీవర్ రావడము, మలేస్, ఒళ్ళంతా నొప్పులు లేవడము, జ్వరం రావడం, ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. తర్వాత ఏమిటంటే ఎక్కడైతే ఏరోఫోబియా అంటారు, ఏరోఫోబియా అంటే ఏ గాలి తగిలినా కూడా వాళ్ళకి ఏదో డిఫరెంట్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఏరోఫోబియా. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్కేషన్ మయోఎడిమా అని అంటారు, ఎక్కడైతే మనం ట్యాప్ చేస్తామో అక్కడ వాపు లాగా కొంచెం వస్తుంటుంది. అది చాలా ఇంపార్టెంట్, అంటే వెరీ ఇంపార్టెంట్ క్లినికల్ సైన్ అనమాట. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. అది ఇంపార్టెంట్ థింగ్ ఎందుకోసం అంటే పర్కషన్ మయోఎడిమా అంటారు, ఎక్కడైతే మనం ట్యాప్ చేస్తామో ఆ ట్యాప్ చేసిన దగ్గర మజిల్ అనేది వాపు వస్తుంది, దాన్ని పర్కషన్ మయోఎడిమా అంటారు. దీని తర్వాత వాళ్ళకి కొంతమందికి అబ్నార్మల్ సెక్షువల్ బిహేవియర్ కావచ్చు, హైపర్ సెక్షువాలిటీ అంటారు. ఈ హైపర్ సెక్షువాలిటీ రావడము, కొంతమందికి ఎన్సెఫలైటిస్ రావడం, ఎన్సెఫలైటిస్లో కూడా కొంతమంది ఫ్యూరియస్గా అయిపోవడము, కొంతమంది డమ్ అయిపోవడము, కొంతమంది పెరాలసిస్లో అయిపోవడము, నెక్స్ట్ స్టేజ్ అంటే హైడ్రోఫోబియా వస్తుంది. హైడ్రోఫోబియా అని అంటే ఏంటంటే వాళ్ళకు నీళ్లు తాగాలనిపించడము, తాగాలనిపించే టైంలో వాళ్ళకు ఫారెంజల్ మజిల్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ కావడం వల్ల అది చూసినా కూడా, వాటర్ చూసినా, తాగాలనిపించినా కూడా ఇవి మజిల్స్ స్పాజమ్ కాగానే, సివియర్ పెయిన్ రాగానే వాళ్ళకు ఆ భయం రావడం వల్ల హైడ్రోఫోబియా అంటారు అన్నమాట. సో ఇనిషియల్గా వచ్చేది ఏరోఫోబియా ఉంటుంది, లాస్ట్కి వచ్చేది హైడ్రోఫోబియా ఉంటుంది.
1: హైడ్రోఫోబియా అంటే లాస్ట్ స్టేజ్,
0: లాస్ట్ స్టేజ్.
1: అక్కడ నుంచి ట్రీట్మెంట్ ఉందా?
0: అసలు బేసికల్గా ఏంటంటే ఎప్పుడైతే మనకు డాగ్ బయట ఉంటుందో అప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పించి, ఎప్పుడైతే ఈ వైరస్ వ్యాప్తి చెంది సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ 100% ఫేటల్, అంటే మ్యాక్సిమం చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది.
1: అలాగే ఫస్ట్ ఏదైనా జంతువు కలిసినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే ట్రీట్మెంట్ కంటే ముందు, ప్రాథమిక చికిత్స కూడా చేయకముందు, మనం ఒక జంతువు కరవగానే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి?
0: ఫస్ట్ మనం ఇంపార్టెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఏదన్నా బయట ఉంటే డాగ్ని మనం కానీ వేరే అనిమల్ని మనం ఏం చేయొద్దు, ఫస్ట్ అక్కడ నుంచి దాన్ని దూరంగా మనం వచ్చేసేయాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఫర్దర్గా మనం డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దాని నుంచి మనం దూరంగా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఓన్డ్ క్లీనింగ్ అనేది ఫస్ట్. ఓన్డ్ క్లీనింగ్ యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ ప్రకారం అయితే రన్నింగ్ వాటర్లో 15 మినిట్స్ దాన్ని ట్యాప్ వాటర్ మీద డ్రైన్ చేసేసేయాలి. దాన్ని ఏమైనా ఉంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంటుంది. తర్వాత సోప్ అండ్ వాటర్, సోప్ అండ్ వాటర్తో కడిగేసి వదిలిపెట్టేసేయాలి. లేకపోతే యాంటీసెప్టిక్ పోడినైడిన్ కానీ డెటాల్ కానీ ఏమన్నా ఉంటే యాంటీసెప్టిక్ లోషన్తో క్లీన్ చేసేయాలి. తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ ఎయిడ్. బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ మనం చేయాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ అనిమల్తో కాంటాక్ట్ని ఫర్దర్గా ప్రొసీడింగ్ ఆపేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే పసుపు పెట్టడం కానీ, కొంతమంది వేరే పసర్లు పెట్టడం కానీ, కొంతమంది కారం పెట్టడం కానీ, కొంతమంది మేము చూస్తున్న బయట పేషెంట్స్ కొంతమంది టీ పొడి పెట్టడం కానీ ఇలాంటి చేస్తుంటారు. ఇలాంటి ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు, ఫర్దర్గా ఇంకా కంటామినేట్ అవుతుంటుంది ఇన్ఫెక్షన్ అనేది మన

0: బాడీ డిఫెన్స్ సిస్టమ్ కొంచెం యాక్టివేట్లో ఉంటుంది, దాన్ని ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ చేసినట్టు ఉంటుంది. సో అలాంటివి మీరు ఏం పెట్టకూడదు.
1: అలాగే ఈ జంతువులు కరిచినప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వాటర్ తీసుకోవడం, తీసుకోకపోవడం, లేదా ఏదైనా పదార్థం ఇట్లాంటి తీసుకోకూడని తీసుకునేవి ఏమైనా ఉన్నాయా?
0: వాటర్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏం కాదు.
1: కాకపోతే మనం గాయం మీద ఎటువంటి పసుపు కానీ కారం కానీ
0: కారం
1: లేకపోతే టీ పొడి కానీ పెట్టకూడదు,
0: అలాంటివి
1: మనం
0: పెట్టకూడదు.
1: జనరల్గా గాయాలకు పెట్టేవి. అలాగే కరిచిన తర్వాత చాలా మందిలో ఉన్న అపోహ, మరి అది నిజం కూడా కావచ్చు, కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయించుకోవాలని ఎప్పటి నుంచో వింటున్నాం, అది నిజమేనా? ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉందా? ఏమైనా సులభమైన మార్గాలు ఉన్నాయా?
0: ఇంతకుముందు అలాంటిది పరిస్థితే ఉండేది, కానీ ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా కూడా మనకు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆన్ పైప్లైన్లో ఉన్నాయి. ఇప్పుడున్న వాటిలో ఏంటంటే మనకు ట్రీట్మెంట్ మొడాలిటీస్ మారినాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు ఇంట్రా మస్కులర్ ఉంది, ఇంట్రా డెర్మల్ ఉంది. ఇంట్రా మస్కులర్లో అప్పుడు 14 ఉండేది కదా, అది బొడ్డు చుట్టూ అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్రా మస్కులర్ అంటే మజిల్ చుట్టూ ఇవ్వాల్సింది ఉంది. డెల్టాయిడ్ మజిల్ ఉంటుంది, మన భుజం పక్కన ఉంటుంది కదా, ఆ భుజం దగ్గర ఉండే ఇంజెక్షన్ అనేది ఉంటుంది, అది తీసుకోవడం జీరో. అంటే ఎప్పుడైతే కరుస్తుందో దాన్ని జీరో కన్సిడర్ చేస్తారనమాట. 0, 3, 7, 14 ఇంతకుముందు 28 కూడా ఉండేది. 20th డే అంటే కరిచిన రోజుని జీరో డే కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత కరిచిన దగ్గర నుంచి 3వ రోజు, కరిచిన దగ్గర నుంచి 7th డే, కరిచిన దగ్గర నుంచి 14th డే, కరిచిన దగ్గర నుంచి 28th డే ఇలా ఇవ్వాలని ఇంతకుముందు ఉండేది. దాన్ని ఇంకా ఫర్దర్గా డిక్రీజ్ చేస్తూ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం 0, 3, 7, 14 తీసుకొచ్చాను. నాలుగు సరిపోతాయి. ఒకవేళ పేషెంట్ కనుక ఇమ్యునో కాంప్రమైజ్డ్, అంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ అంటే పేషెంట్కి ప్రొలాంగ్ డయాబెటీస్ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, లేకపోతే ఆయనకు వేరే హెచ్ఐవి ఎయిడ్స్ కానీ లేకపోతే వేరే ఏమన్నా ఇమ్యునో అంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేటస్లో ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి మనం 5th డోస్ కనుక ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ నార్మల్ పేషెంట్స్ అందరికి కూడా 0, 3, 7, 14 సరిపోతుంది.
1: కుక్క కలిసిన తర్వాత ఆ వ్యక్తికి రేబీస్ వచ్చిందో లేదో తెలియక ముందు కూడా మనం ఇంజెక్షన్లు ఇవ్వచ్చు, కన్ఫర్మ్ కాకముందు.
0: అవును, ఇవ్వచ్చు.
1: కుక్క కూడా ఉందో లేదో మనకు తెలియదు, మనం ఇంజెక్షన్ తీసుకోవచ్చు.
0: తీసుకోవచ్చు.
1: ఏ జంతువు అయినా కలిసినప్పుడు మనకి వ్యాధి వస్తుందేమన్న భయంతో తీసుకునే ఇంజెక్షన్ల కంటే ప్రివెన్షన్గా అసలు ఏ జంతువు కలిసినా, అంటే మనం రెగ్యులర్గా చూస్తే కుక్క, పిల్లి, కోతులు వీటి ద్వారా రాకుండా ముందే వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా ఈ రేబీస్ రాకుండా?
0: అంటే ఈ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, ఇప్పుడు మనం చెప్పిన దాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ అని ఉంటుంది. ఎవరైతే వెటనరీ డాక్టర్స్, ఎవరైతే అనిమల్ హ్యాండ్లింగ్ చేస్తారో, బ్యాట్ని హ్యాండిల్ చేయడం కానీ, కొంతమంది ఈ వైల్డ్ అనిమల్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, ఈ శాంచరీస్లో ఉండే వాళ్ళు కానీ, ఎప్పుడైతే ఈ రేబీస్ వచ్చే మ్యామల్స్తో ఎక్కువగా ఉండే మనుషులు ఉన్నారో వాళ్ళు కనుక తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక వాళ్ళు ఇంట్రాడర్మల్ ఉంటాయి, వాళ్ళకు 0, 3, 7, 21 డేస్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుందండి. ఇఫ్ నాట్ 3 ఇయర్స్ బూస్టర్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళకైతే రివర్ రాకుండా, అంటే వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్, అంటే మనం ఫ్రీక్వెంట్ ఎక్స్పోజ్ కాము. ఒకవేళ బెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో పెంచుకుందాం అనుకుంటున్నారు అనుకోండి డాగ్స్కి, వాటికి ఫ్రీక్వెంట్గా మీరు రేబీస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నా, లేకపోతే క్యాట్ పెంచుకుందాం దానికి వ్యాక్సినేషన్ ఇస్తుంటే మీ ఇంట్లో ఏ ప్రాబ్లం లేకుండా సరిపోతుందండి.
1: సో మన ఇంట్లో పెంచుకునే పెట్స్కి మనం వ్యాక్సినేషన్ వేయించాలి రేబీస్ రాకుండా?
0: రాపించుకుంటే
1: అప్పుడు అవి కలిసినా సరే దాని ద్వారా రేబీస్ రాదు.
0: ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బొడ్డు చుట్టూ వ్యాక్సినేషన్ ఇది కాకుండా మనం ఇచ్చే ఐఎం ఇంజెక్షన్ కాకుండా ఓన్డ్ సైజ్ పెద్దగా ఉంటాయి అనుక ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇస్తారు. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏంటంటే ఎక్కడైతే మనకు కరిచిన ప్లేస్ ఉందో ఆ సైజ్ కనుక పెద్దగా ఉంటే ఆ సైజ్ దగ్గరనే మనం ఇంజెక్షన్ ఇస్తుంటాం అన్నమాట. ఇవ్వడం వల్ల అక్కడ నుంచి వైరల్ ట్రాన్స్మిషన్ అనేది మనకు తగ్గిపోతుంది. మన దగ్గర చుట్టుపక్కల వైల్డ్ అనిమల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫాక్సెస్ కానీ. ఇప్పుడు మన దగ్గర నిజామాబాద్లో మన చుట్టుపక్కల అడవులు ఎక్కువ ఉన్నాయి, ఫాక్సెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ రాబీస్. అట్లాంటి కండిషన్స్ మనకి ఏమన్నా ఉంటే కనుక అవి కూడా మనకు ఇంపార్టెంట్. వాటిని మనం ఏం చేయలేకపోతే థింక్ దట్ ఎవ్రీ వైల్డ్ అనిమల్ ఈజ్ ఎ రేబిడ్ అనుకోవాలి. కొన్ని లిటరేచర్ ప్రకారం వైల్డ్ అనిమల్స్లో దాన్ని సాక్రిఫైస్ చేయాలి, అనిమల్ని తీసుకొచ్చేసి దాన్ని తలని తీసేసి ఐస్లో పెట్టి దాన్ని తీసుకొని వచ్చి దాని బ్రెయిన్ లోపల ఉన్న నిగిరి బాడీస్ ఉన్నాయా లేవా తెలుసుకొని చూసుకోవాలి. ఉంటే కనుక ఇట్ ఈస్ రేబిడ్ అనిమల్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఫర్దర్గా ఫాస్ట్గా స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పినారు. కొన్ని దాంట్లో ఏం చెప్పినారు అంటే థింక్ దట్ ఈస్ అ రేబిడ్ అనిమల్ అండ్ గో ఫర్ ద ట్రీట్మెంట్. సో బెటర్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థింక్ దట్ ఈస్ అ రేబిడ్ అండ్ గో ఫర్ ద ట్రీట్మెంట్.
1: చట్టపరంగా చేయడం సాధ్యం కాదు కదా, సాక్రిఫైస్
0: సాధ్యం కాదు. సో దట్స్ వై బెటర్ ఏంటంటే థింక్ దట్ ఇట్ ఈస్ అన్ వైల్డ్ ఎనిమల్, వైల్డ్ ఎనిమల్ మనం ఏం చేయలేం కాబట్టి బెటర్ గో విత్ ద ఇట్ ఈస్ ఎ రాబిడ్ ఎనిమల్.
1: మామూలుగా

0: కుక్క ఏ వ్యక్తినైనా కరిచినప్పుడు ఒకటి 2 రోజుల తర్వాత 1 ఆర్ 2 డేస్లో ఆ కుక్క మరణిస్తే అది చాలా డేంజర్ అంటారు, నిజమేనా?
1: అది కుక్క 10 డేస్ కంటే ఎక్కువ బతకలేదు ఒకవేళ రైబిడ్ వచ్చిన తర్వాత. మనకి ఎట్లా సిమ్టమ్స్ ఉంటాయో దానికి కూడా అలా సిమ్టమ్స్ ఉంటాయి, అది కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది.
0: అంటే చనిపోయిందంటే రేవిడిందని ఫిక్స్ అయిపోవాలి మనం.
1: అవును, అంతే.
0: ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో ఉండే పెట్స్కి వ్యాక్సిన్ వేయించేసినా, ఈ మధ్య నేను కొత్తగా చూసింది ఏంటంటే, ఈ రోజు కూడా న్యూస్లో చూస్తే, కుక్క కరవడమే కాదు, ఇంట్లో ఉండే మనం పెంచుకునే పెట్స్ కానీ ఏవైనా కరవడమే కాదు, మన గాయాలపైన నాకినా కూడా మనకి రేబీస్ వస్తుంది అంటున్నారు, అది నిజమేనా సార్?
1: అవును, ఎప్పుడైతే అది కంటామినేషన్ అని అంటారు, ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్డ్ మన బాడీ ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఏరియా, ఒకవేళ రేబిడ్ డాగ్ అయితే, మన ఇంటిలో డాగ్ వ్యాక్సినేటెడ్ అయితే ఏం కాదు, ఒకవేళ రేబిడ్ డాగ్ కనుక మన బాడీ పార్ట్ ఎక్స్పోజ్ అయితే కనుక అది మనం లిక్ చేస్తుంటే మాత్రం ఇన్ఫెక్షన్ మాత్రం బాగానే వస్తుంది.
0: మామూలుగా మన పిల్లలకి ఏ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్టుగా రేబీస్కి సంబంధించి ఎటువంటి వ్యాక్సిన్లు అయినా ఉన్నాయా చిన్నప్పుడు పిల్లలకి వ్యాక్సినేషన్?
1: అలాంటివి లేవండి,
0: కేవలం జంతువులకు మాత్రమే వ్యాక్సినేషన్
1: వ్యాక్సినేషన్ ఉంటుంది అంతే.
0: సార్, మరి ఈ వ్యాక్సినేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ సాధారణంగా అన్ని హాస్పిటల్ అందుబాటులో ఉంటాయా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోను, లేదా పర్టికులర్గా పలాని హాస్పిటల్కే వెళ్ళాలి అవి ట్రీట్మెంట్ కోసం?
1: ఆల్వేస్ బెటర్ గవర్నమెంట్ హాస్పిటల్నే కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంటుంది, అది అక్కడ తీసుకుంటేనే మీకు ఒక బెటర్గా ఉంటుంది అండి. ఇంకోటి మన ఇంకా ఆల్ ఓవర్ ది ఎట్లా డయాగ్నోస్ చేసుకుంటామనంటే, రేబీస్ ఉన్నదా లేదా అని ఒకవేళ సస్పెక్ట్ చేసుకుందామంటే డైరెక్ట్ ఫ్లూరోసెంట్ యాంటీబాడీ టెస్టింగ్ అని చేసుకోవాలి అది. అది ఎక్కడ చేసుకుంటారంటే, అనిమల్ ఒకవేళ చనిపోయిన తర్వాత దాని వెనకాల పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది నెక్ లోంచి బయాప్సీ తీసుకొని అక్కడ నుంచి తీసుకుంటే మనకు తెలుస్తుంది ఎప్పుడైతే అనిమల్ చనిపోతే రాబీస్ ఉందా లేదా తెలుసుకోవడం అని. ఇప్పుడు బయట మనకు MRI స్కాన్ చేసినాం అనుకోండి, మనిషి లోపల అంత సిగ్నిఫికెంట్ కాదు, ఒక మనిషి లోపల తెలుసుకోవాలనుకుంటే మాత్రం లంబర్ పంచర్ కానీ CSF అనాలిసిస్ చేసుకోవడం కానీ నిగ్రీ బాడీస్ ఉన్నాయా లేవా తెలుసుకోవడం కానీ చేసుకుంటే మనకు తెలుస్తుందండి.
0: ఇప్పుడు ఈ రేబీస్ అనే వ్యాధి కేవలం కుక్క ద్వారా కలిస్తేనే ఎక్కువగా తీవ్రత ఉంటుందా, ఏ జంతువు రేబీస్ నుండి కలిసినా అంతే తీవ్రత ఉంటుంది?
1: అంతే తీవ్రత ఉంటుంది అండి. ఎందుకోసం అంటే మన దగ్గర కుక్కలు ఎక్కువ ఉండడం, మనకు హ్యాబిటేషన్ అంటారు, మనము కుక్కలు కలిసి జీవించడం కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఎక్కువ ఉండడం వల్ల మనకు కుక్కలతో సంబంధం ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉంది, వేరే అనుమానం మనకు తక్కువ ఉంది కాబట్టి మనకు తక్కువ. ఇంకోటి ఏంటంటే కొత్త వైరస్ వ్యాక్సినేషన్ కూడా వస్తున్నాయండి. ఇప్పటివరకైతే మనకు హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ వ్యాక్సిన్ కానీ చిక్ ఎంబ్రియో వ్యాక్సిన్ కానీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే కొత్తగా చింపాంజీ నుంచి తీసుకున్న అడినో వ్యాక్సినేషన్ కానీ, హైలీ ప్యూరిఫైడ్ రేబీస్ వ్యాక్సిన్ కానీ, ఇప్పుడు కొత్తగా ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ రెజిమెంట్స్ అని వస్తున్నాయి. వీటి వల్ల ఏంటంటే ఇంకా ఇవి తీసుకునే దానికంటే ఇంకా బెటర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం తీసుకునే ఆ 14 నుంచి మనకు 4 to 5 వచ్చినాయి, ఇంకా ఫర్దర్గా కమింగ్ ఇయర్స్లో ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. మనకి
0: మరి ఈ వరల్డ్ రేబీస్ డే సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం కావచ్చు, యానిమల్ లవర్స్కి ఇచ్చే సందేశం కావచ్చు, పెట్స్ ఇంట్లో పెంచుకునే వాళ్ళకి, వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్?
1: రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన జూనోటిక్ డిసార్డర్, అలాంటి డిసార్డర్ని మనం ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి జంతువులని ప్రేమించడం అనేది నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన జాగ్రత్తలో మనం ఉండి వాటిని కాపాడుకుంటే సమతుల్యత చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్క అనిమల్ని మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ ముందే రేబీస్ వ్యాక్సినేషన్ తీసుకుని, ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ తీసుకొని, ఎవరైతే ఆ ప్రమాదవశాత్తు వాళ్ళకు బయట ఏమైనా అయితే కనుక ఫస్ట్ ఎయిడ్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి 0, 3, 7, 14 or 28 ఇంట్రామస్కులర్ ఆర్ ఇంట్రాడర్మల్ పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ తీసుకొని, లేకపోతే ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకొని ఆ డిసీజ్ని రాకుండా చేసుకొని, ఎందుకంటే ఒక్కోసారి డిసీజ్ వస్తే మాత్రం ఇట్ ఈస్ ఫేటల్, కంపల్సరీ దాన్ని చనిపోవడం అనేది తప్పించి ఇంకోటి ఉండదు. అందుకోసమే అది రాకుండా చూసుకోవడం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ, అలా కాకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు జాగ్రత్త. ఈ దీంట్లో మనం అందరు కృషి చేయడం అనేది ఉండాల్సిందే.
0: థ్యాంక్ యూ సార్. ప్రపంచ రేబీస్ దినోత్సవ సందర్భంగా రేబీస్ ప్రమాదం, నివారణ మార్గాలు, అలాగే పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ గురించి మీరు చాలా బాగా వివరించారు. మా శ్రోత తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ.
0: రేబీస్ 100% ప్రాణాంతకం, కానీ దీన్ని నివారించడం కూడా సాధ్యమే. మీ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబీస్ టీకా వేయించండి. ఒకవేళ వీధి కుక్క లేదా ఏదైనా జంతువు కరిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సబ్బు పారే నీళ్ళతో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడిగి వెంటనే నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి టీకా తీసుకోండి. స్ట్రాంగర్ టుగెదర్గా అందరం చేతులు కలిపి రేబీస్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
2: మరింతవరకు ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా రెబీస్.

ప్రమాదం నివారణ మార్గాలు మరియు పెంపుడు జంతువుల వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మనోజ్ సాయి కూచి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు ఎస్ కృష్ణశరత్ బాబు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు దాటి 19 నిమిషాలు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు 6 చిత్రం నుంచి టిప్పు సుమంగళి పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట గబ్బర్ సింగ్ మూవీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట. సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు రేసుగురం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పడిన పాట వింటారు. వారి కుప్పల యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద వారియర్ చిత్రం నుంచి సింబు హరిప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40 దాటి 57 సెకండ్లు. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివేనెల సాహిత్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఆవారా చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట శ్రీమణి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్ఫూర్తి, సామాజిక భాగస్వామ్యం, జాతీయ నిబద్ధతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజల ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి నటులు, చరిత్ర సృష్టించిన అగ్ర కథానాయకులు.

ప్రేమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్, వెండితెర ఆజాన్ బాహులు, రౌద్ర నటనకు నగీషలద్దిన తాండ్రపాపారాయలు, రెండో తరం హీరోల సింహ స్వప్నం, మాస్ హీరోల

తన సహజ గాంభీర్య వర్చస్సుతో మనసు దోచిన ఖైదీ రుద్రయ్య. భక్తి రససంద్రంలో అమోఘమైన పాత్రలకు జీవం పోసిన భక్త కన్నప్ప. చిలకా గోరింకల తన సినీ ప్రయాణంలో మరపురాని చిత్రాలతో మెప్పించిన సుప్రభాత రాజసం. రెబల్ స్టార్గా స్వర్ణాక్షరాలతో సుప్రస్థానాన్ని లెక్కించుకున్న మేటి నటులు మన హీరో కృష్ణరాజు ఈరోజు గుర్తుకోసనే కార్యక్రమంలో ఆయన నటించి అఖండ విజయం సాధించిన అపురూప చిత్రాల నుంచి మధుర గీతాలను విని ఆస్వాదిద్దాం.

ఒకవైపు వెండితెర వెలుపులుగా విరాజిల్లుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ శోభన్ బాబులు ఓ వెలుగు వెలుగుతున్నారు. అయినప్పటికీ నటనే అద్భుతంగా, నటనే అదృష్టంగా భావించి హీరోగా తన ముద్ర వేసుకున్నారు విలక్షణ మేనరిజంతో కృష్ణమరాజు. ముఖ్యంగా దర్శకులు బాబుతో కలిసి భక్త కన్నప్ప తర్వాత మరి మాస్ హీరోగా దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమా అమరదీపం. కృష్ణమరాజు ఉత్తమ నటనకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణమరాజు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారుల జోడీలో వచ్చినటువంటి ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మండే స్పెషల్. హీరో కృష్ణన్ రాజు నటించినటువంటి అద్భుతమైనటువంటి అఖండ విజయం సాధించిన సినిమాలోంచి ఆనిముత్యాల లాంటి పాటలు, ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటున్నాం. హీరో కృష్ణంరాజు కెరీర్లో మాస్ హెల్మెట్స్తో స్థాయిని మరో లెవెల్లో చూపించిన సినిమా కటకటాల రుద్రేయ. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తనలోని నట విశ్వరూపాన్ని వెలికితీశారు. వాణిజ్యపరంగా ఈ మూవీ అఖండ విజయం సాధించింది. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, కృష్ణంరాజు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. పాటలన్నీ కూడా ఆనిముత్యాలే. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటమే కాక మళ్ళీ మళ్ళీ రావాలి వీరి కాంబోలో ఒక సినిమా అనేంతగా విజయం సాధించడం గొప్ప విషయం.

190 సినిమాలకు పైగా నటించిన హీరో కృష్ణంరాజు గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరు.

రౌద్రమైన సన్నివేశాలను చూడాలంటే వెండితెర చాలదంటే అతిశయోక్తి కాదు. బొబ్బిలి బ్రహ్మలలో ఆయన నటన నభూతో నభవిష్యత్. అలాగే పల్నాటి పౌరుషం, తాండ్రపాపారాయుడు, బెబ్బులి, పులిబెబ్బులి, బొబ్బిలి బ్రహ్మణ, ఇలా చాలా సినిమాలు, ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మణ సినిమాలోని అసాధారణ నటనకు గాను 1984లో నంది అవార్డు అందుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, సినీ విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల నుంచి ఆనిముత్యం లాంటి పాటలు వింటున్నాం. తనకు వచ్చిన అవకాశాలు, సాధించిన భారీ విజయాలు, వేసిన పాత్రలతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న వండర్ఫుల్ క్రేజీతో రెబల్ స్టార్ గా రుద్రం ముద్ర వేసుకున్న కృష్ణమరాజు అగ్ర హీరోలకు ధీటుగా అప్పటి సమయంలో భారీగా విజయం సాధించినటువంటి చిత్రాలతో దూసుకెళ్లారు. 1982లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంచలనమైనటువంటి సినిమా త్రిశూలం, ఇందులో కృష్ణమరాజు పాత్ర అందరి హృదయాలను కొల్లగొట్టింది. పాటలు, సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. ఆయన కెరియర్లో ది బెస్ట్ ఫిలిమ్స్లో ఒక మూవీగా ఇది రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప విషయం.

తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ తన ఆహార్యం, గంభీరమైన స్వరం, నిలువెత్తు రూపంతో అంతకు మించి ఎవరికీ సాధ్యం కాని భిన్నమైన మాస్ యాక్షన్తో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవ్వటమే కాదు, కెరీర్ పరంగా అందరిలాగానే శిఖరం చేరి ఖ్యాతిని ఆర్జించారు టాలీవుడ్లో.

కృష్ణమరాజుల యాక్షన్, విభిన్న పాత్రల్లో జీవించి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి నటులు మళ్ళీ పుట్టరేబో కాబోలు అని అనిపించేంతగా ఆయన సినిమాల్లో ఆయన పాత్రలకు న్యాయం చేశారు. న్యాయం చేయటం కాదు, జీవించారు. అలాంటి నటులు ఈ ఇండస్ట్రీలో మళ్ళీ రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇంతటి చరిత్ర, ఇంతటి ఘనమైన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వాళ్ళు చేసినటువంటి సాహసాలు మళ్ళీ ఏ నటులు చేయరేమో అని అనిపిస్తుంది. టాలీవుడ్లో అంత అద్భుతమైనటువంటి, అంత అదృష్టమైనటువంటి నటులు మనకు దొరికారు.

పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలతో ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన గుర్తింపుతో పేరు సంపాదించుకున్నారు. సాంఘిక చిత్రాలతో ఓ మెరుపు మెరిశారు. అలాగా చారిత్రక చిత్రాలతోనూ అరుదైన ఘనతను సాధించిన హీరో కృష్ణంరాజు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేశారు. తాండ్రపాపారాయుడు సినిమాలోని కృష్ణంరాజు నట విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా నటించారు, ఇంకొకళ్ళు చేయలేనంతగా. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టాయి. మరి ఆ మూవీలోని ఉత్తమ నటనకు గాను కృష్ణంరాజుకు నంది అవార్డు వచ్చింది.

ఇతర నిర్మాణ సంస్థలు గొప్ప అమూల్యమైన నటుడిగా శిఖర స్థానాన్ని చేరిన కృష్ణంరాజు తన సొంత నిర్మాణంలోనూ అద్భుతమైన సినిమాలను తీశారు. తన సొంత బ్యానర్లో నటించి నిర్మించిన కృష్ణవేణి, అమరదీపం, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మణ, తాండ్ర పాపారాయుడు, ప్రాణ స్నేహితులు, మా ఇంటి మహారాజు, యమధర్మరాజు సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అలా కూడా ఓ రేంజ్లో కూడా సక్సెస్ అయ్యారు రెబల్ స్టార్

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 2-3 నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, ఆయన నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. పీరియాడికల్, డ్రామా, ట్రాజెడీ, ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ ఏమాత్రం తగ్గకుండా నటించి తనకు తానే సాటి అని నిరూపించిన వెండితెర వేల్పు కృష్ణమరాజు గారు హీరోగా విపరీతంగా క్రేజ్లోకి వచ్చిన కాలంలో సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా వివిధ పాత్రల్లో కథ సన్నివేశాలతో నటనతో కట్టిపడేశారు. అజరామర చిత్రాలతో ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని పాత్రలో జీవించి చిరస్థాయిగా నిలిచిపోయారు. తన వారసత్వంగా ప్రభాస్, హీరో ప్రభాస్ ఎలా చరిత్రను సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో ప్రేమ, కుటుంబ బంధాలు, చారిత్రక నేపథ్యం, సాంఘిక పౌరాణిక సందేశాలు, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కూడా, ప్రబోధ కథలు కూడా ఉండటం ఓ విశేషం.

మేటి నటులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి గుండెల్లో నిలిచిపోయారు. నటనకే నగీషిల దిన హీరో కృష్ణంరాజు గారు.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తునే కార్యక్రమంలో హీరో కృష్ణంరాజు జీవిత విశేషాలు సినీ పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ నేను లోకల్ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, మనీషా ఎరబత్తిని పాడిన పాట విన్నారు మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. నవయుగ కవి చక్రవర్తి గురుణం జాషువా గారి జయంతి సందర్భంగా ఆ మహాకవి గురించి కొన్ని మాటలు మాత్రమే. అక్షర ఆక్రోశానికి అవధులు లేని బిరుదులన్నీ వరుస కట్టాయి. కవి విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ఇంకా ఎన్నో ఏమిస్తే సరిపోతుంది ఆ మహాకవికి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకు, పొరుగువారికి తోడ్పడబోయ్ అని యావత్ జాతిని తన అక్షరాల ద్వారా, రచనల ద్వారా చైతన్యపరిచిన కవి శ్రీ గురుజాడ అప్పారావు గారు. నిజమే కదా, సమాజం అన్నాక రకరకాల మనుషులు, విభిన్న రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఎన్నో రకాల పనులు చేసే వివిధ కుల వృత్తుల వారు, వైవిధ్యంగా చేసే వ్యాపారులు, ఇంకా అంచనా కందని మరెన్నో వివిధ భిన్న మనస్తత్వాల మనుషుల కలబోత ఈ సభ్య సమాజం. అలాంటి సమాజంలో ఒక మరొక ఆధారపడుతూ జీవనం సాగిస్తూ పరాయి అవసరం లేకుండా బ్రతకలేని మనుషులమని తెలిసినా కూడా తెలివైన లోక జ్ఞానులు వివక్షను ఎందుకు దూరం చేయలేకపోతున్నారో నేటికీ అంతు చిక్కని ప్రశ్న. అక్కడ నుంచి అక్షర కరటం ఊపిరిపోసుకుంది. అక్కడి నుంచి కలం కథమై కథన రంగంలో కథగా మలిచి కథకుల్ని కథన రంగంలో దూకే వీరుల్ని తయారు చేసింది. అక్షర బాణాలను ఎక్కుపెట్టింది జాషువా గారి రూపంలో. సమాజాన్ని చైతన్యపరిచింది. శభాష్ అనిపించుకోవటమే కాదు, భావి తరాలకు సభ్య సమాజం ఎలా ఉండాలో దారి చూపించింది.

మీరు విన్న పాట మగధీర సినిమా నుంచి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని అక్షర తూటాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిభకు మతం అద్దుతారా? కలానికి కులం ఆపాదిస్తారా? అక్షరానికి అడ్డుపడతారా? అదుపు చేస్తారా? సాధ్యమేనా? అందుకే జాతిని జాగృతం చేసేందుకు, అప్పటికప్పుడు తట్టిలేపేందుకు, చైతన్య జ్వాలను రగిలించేందుకు, బండకు పట్టిన పాకురుల అంటుకున్న మూఢ విశ్వాసాలను చితాభస్మం చేసేందుకు యుగయుగాన కవుల రూపంలో అరుదుగా ఉద్భవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కవి కోకిల గుర్రం జాషువా గారు. కవి కలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పిని యులి ముఖమున కాకపోయిన బెను రాతి కంభములకు గుసుమవల్లరు లేరీతి గురిచినావు అంటారు. కవి కళానికి ఉండే అలంకార రచనాశక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభములో పూలు లేత కొమ్మలను, పూల గుత్తులను ఎట్లా చెక్కగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నలా ఉన్నప్పటికీ జీవిత సత్యాన్ని చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఈ యుగంలో ఉద్భవించినటువంటి కవి వైతాళిక మహాకవి గుర్రం జాషువా గారు.

0: పోకరి సినిమా నుండి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కవిత్వంలోని కొన్ని పలుకులను గుర్తు చేసుకుంటున్నాం. అందరూ సమసమాజ స్థాపన గురించి మాట్లాడుకునేవారే, కానీ సమానత్వం అనేది కొందరికేనా? తినేది అన్నమేగా, పండించేవారు ఎవరైతేనేమి? కాగితం మీద రాసింది అక్షరాలే కదా, రాసింది ఎవరైతేనేమి? భావ ప్రకటన ద్వారా సమాజాన్ని, సంఘాన్ని, యావత్ మానవ సమాజాన్ని మంచివైపు ప్రభావం చూపగలిగినప్పుడు, మార్పు మంచిదైనప్పుడు వ్యక్తి ఏ వర్గం వారైతేనేమి? ఇలా ఎన్ని రకాల వివక్షలను ఎదుర్కొని మానవ సమాజంలో వేళ్లూనుకుపోయిన ఛాందస మూఢత్వాలను తన విశాల వసుదైక భావ ఆలోచనల అక్షర విన్యాసాలతో, కావ్య కిరణాలతో రచనారణ ఉసిగొల్పుతుంది అనే సత్యాన్ని గ్రహించినప్పుడే మనం విజ్ఞులమవుతాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయమున్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు.

తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసి ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, ఆత్మనిర్భర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్ శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల U-78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కవితల చరిలోని కొన్ని మాటలను, ఆయన కవితా రచనలకు సంబంధించిన కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రముఖంగా ఆయన రాసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి కవిత గబిలం. గబిలం పట్ల జాలిని చూపుతూ, నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలుడున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చరణ యుగల దివికి సాచి నడుచు అంటూ రాశారు. ఎంత సాహిత్యం, ఎంత వాస్తవం, ఎంత సత్యం ఉంది. ఎలా జీవనశైలి మార్చుకోవాలి, పక్షులకు లేని న్యాయం మనకుంటుందా, ఈ ప్రకృతిని విడనాడి మనం ఏమైనా చేయగలమా. అందరం ఉంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఎందుకు ఈ వివక్ష అనే దానిపైన ఎక్కుపెట్టారు, అందరినీ కదిలించారు, శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు గండ పెండేరము తొలగించుకున్నారు. తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని భావకవిత్వం వరవడి నుంచి దృష్టిని మరల్చి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసి భంగపడ్డ చోట భళ అని, చీత్కారాలు ఎదురైన చోటనే ఘనసత్కారాలు, అవమానాలు పడ్డ చోటనే అమోఘం అద్భుతం అంటూ ఆకాశమంత ప్రశంసలు అందుకున్న కవితా విశారద, కవి దిగ్గజం మన భానుదయ దీప్తి గుర్రం జాషువా గారు.

తులసి సినిమా కోసం వేణు సునీత పాటలు పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటాం. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, కవితా విశేషాలు, సమాజంలోని వ్యక్తుల తీరుతనులను నిశితంగా పరిశోధన చేసిన జాషువా గారు ఇలా అంటారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు, అవి నా దృశ్యులు కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా పత్రాలు. నా భావం సామాన్యులకు అందివటానికే నేను ప్రయత్నించాను. గహన సంచారం లేని కవిత్వం నా లక్ష్యం అని సమాజం మీద వదిలారు అక్షర తూటాలను. మానవత్వం హేతువాదం జాషువా గారి కవితలకు మూలాధారాలు కాబట్టే అందరినీ కదిలించాయి ఆయన రచనలు. నిజానికి ఎందుకని ఆయన కవితలు రాయటానికి ఉపక్రమించారు అనేది ఒక గొప్ప సంఘటన అన్నమాట. నిజంగా కొన్ని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుంది, ఇలాంటి గొప్ప కవులు ఉద్భవిస్తారు అని చెప్పడానికి కూడా కొన్ని సంఘటనలు ఎదురవ్వాలి అని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు వినుకొండల కొప్పారపు సుబ్బారావు గారి అవధానం విన్నారు. అవధానం ముగిసిన తర్వాత కొంతమంది కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు రాసుకుని చదవటానికి వేదికెక్కారు. అంటరాని వారు వేదికెక్కడమా, పద్యాలు రాయడమా అని తరిమివేయటం బాలజాషువాను ఎంతగానో కృంగదీసింది. అక్కడి నుంచే కవితకు ఊపిరి పోసుకుంది. సమాజాన్ని కదిలించడానికి కళాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఆయుధం చేయటమే కాదు, యుద్ధం చేశారు, పోరాటం చేశారు, సమాజాన్ని కడిగేశారు. వెళ్ళూనుకుపోయినటువంటి మత ఛాందసవాదుల అకృత్యాలను ఎండగట్టారు. ఎండగట్టడం అనడం కంటే వారిని కూడా మార్చారు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు తన కవితల ద్వారా. అది గుర్రం జాషువా గారి యొక్క కలం గొప్పతనం. ఎన్ని సంపుటిలు, ఎన్ని కవితలు, సంవత్సరానికి అలా పుంఖాను పుంఖాలుగా రాశారన్నమాట. అంత అద్భుతమైనటువంటి మిలీనియం మహానీయులు వారు గుర్రం జాషువా గారు. మా సినిమా నుంచి పాట

పేరు కోసమో కీర్తి కోసమో అవార్డుల కోసమో బిరుదుల కోసమో సమాజ మెప్పు కోసమో చేసిన రచనలు కావవి. సమసమాజ ఉద్ధరణ కోసం, సంఘ సంస్కరణ కోసం, వివక్షతలను రూపుమాపటం కోసం, భావి జీవిత సారం అందరికీ పంచడం కోసం చేసిన కవిత వ్యవసాయమది గురం జాషువా గారిది. మధుర శ్రీనాథ్గా విశ్వకవి సామ్రాట్గా వెలిగిన కవి జాషువా గారు రాసిన రచనలు కవితా సంపులు ఎప్పుడు చదివినా, ఎవరు చదివినా సరికొత్త మార్గదర్శనం చూపిస్తూ ఉంటుంది, మేలుకొల్పుతుంది, స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మరి ఆయన గురించి కొన్ని మాటలు. అలాగే ఈరోజు ఒక గొప్ప మహా పోరాట యోధుడి, అదేవిధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప జాతీయ నాయకుని జయంతి కూడా. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నూనూగు మీసాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు షహీద్ భగత్ సింగ్. ఆయన జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఆయన ఉరిశిక్షకు ముందు లాహోర్ జైలు తన తల్లి విద్యావతి దేవితో జరిగిన చివరి ముఖాముఖి అత్యంత భావోద్వేగభరితమైనది. అలాగే గుండెలను పిండేసి కదిలించే సంఘటన గుర్తు చేస్తాను ఈరోజు. ఆమెకిచ్చిన చివరి మాట జైల్లోని భావోద్వేగ క్షణం. 1931 మార్చిలో భగత్ సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉరితీసే కొన్ని రోజుల ముందు ఆయన తల్లి విద్యావతి దేవి జైలులో ఉన్న తన కొడుకును కలవటానికి వచ్చారు. ఒకవైపు 23 ఏళ్ల కన్న కొడుకు మరికొద్ది రోజుల్లో శాశ్వతంగా దూరమైపోతాడనే బాధ ఆ తల్లి గుండెల్లో రగులుతోంది. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించబోతున్న కొడుకు ముందు తలవంచకూడదని ఆమె తన కన్నీళ్లను ఆపుకుంటూ నిలబడింది. ఆ సమయంలో భగత్ సింగ్ తన తల్లి వైపు చూసి ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు, "బేబే, నా ఉరిశిక్ష తర్వాత నా మాతృదేహాన్ని తీసుకోవడానికి నువ్వు జైలుకు రావద్దు. ఎందుకంటే ఒకవేళ నన్ను చూసి నీ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వచ్చినా భగత్ సింగ్ తల్లి ఏడుస్తోంది అని ప్రపంచం అనుకుంటుంది. నా మాతృమూర్తి కన్నీరు కార్చడం నాకు ఇష్టం లేదు." కొడుకు మాటలకు ఆ వీరమాత గుండె నిశ్చేష్టమైపోయింది. ఒక తల్లిగా ఎంత వేదన అనుభవిస్తున్నప్పటికీ

ఆమె భగత్ సింగ్తో ధైర్యంగా ఇలా అంది, నువ్వు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తూ స్వేచ్ఛ అనే వధువును తీసుకురావటానికి పెళ్లి పీటలపైకి వెళ్తున్నావు. నేను నీ వీరత్వానికి గుర్తుగా ఊరంతటికీ మిఠాయిలు పంచుతాను, తప్ప కన్నీరు కార్చను. ఆమె అన్నట్లుగానే కొడుకు వీరమరణం పొందినప్పుడు ఆ తల్లి గుండె రాయి చేసుకుని దేశం గర్వించేలా నిలబడింది. ఇది ఒక స్ఫూర్తివంతమైనటువంటి సంభాషణ. ఇది ఒక దేశ రక్షణకు, ఒక దేశానికి కవచంగా ఉండే వారందరి కోసం ఈ స్ఫూర్తివంతమైనటువంటి సంఘటన. దేశం ఉన్నప్పుడు దేహంగా భావిస్తారు, దేశం కోసం ప్రాణాలు అర్పించైనా సరే నా భారతావనిని కాపాడుకుంటాను అని చెప్పడానికి ఈయన వీరత్వం ఒక ఉదాహరణ. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

సుస్వాగతం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్సీఏ రాజకుమార్. మరో పాట విందాం, చూడాలని ఉంది. సినిమా నుంచి కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టి వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
7: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల పురోభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. వార్తల్లోని వివరాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్.

0: తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.
1: అన్న మాట ప్రకారం నిరుద్యోగ యువతలు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంది. ఆడబిడ్డల్ని కోటేషన్లు చేసే దాంట్లో ఈ గడిచిన 30 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు డాక్రా మహిళా గ్రూపులకి 0% వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం, సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇందిరా మహిళలు ఇచ్చిన ప్రభుత్వం, భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని ఏర్పాట్లు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ చేసింది 1,272 ఎకరాలేనని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రతి

ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుచుకుళ్ల రాజేష్రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. స్ట్రాంగర్ టుగెదర్ అంటే కలిసికట్టుగా బలంగా అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. రేబీస్ నిర్మూలన అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని ఇది చాటి చెబుతోంది. రేబీస్ టీకా కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతి రోజైన ఈ తేదీని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ప్రపంచ దినోత్సవంగా 2007 నుంచి జరుపుతోంది. ఏటా సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారు. కుక్కలకు టీకాలు వేయించడం, కరిచిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తులం బంగారం హామీ ఇచ్చి 3 ఏళ్లైనా ఒక్కరికి ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. పెంచికలపేట మండలం కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామ్చందర్తో కలిసి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో 5 తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వస్తువులు, గన్ని సంచులు సిద్దం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం 1:20 దాటి 42 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు విందాం చిత్రగీతాలు. మీరు వింటున్న పాట శిశింద్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

కార్యక్రమంలో మీరు విన్న పాట ముఠామేస్త్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డ్యూయట్ సాంగ్ అది. గీత రచన వేటి సుందరమూర్తి, సంగీతం రాజ్ కోటి. ఇప్పుడు విందాం సమరసింహారెడ్డి సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడింది. గీత రచన సిరివెల్ల సీతారాం శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఎంఎం కీరవాణి స్వరకల్పనలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఎస్పి పరశురాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు విన్న ఆ పాట శుభలగ్నం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఇప్పుడు వింటారు భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
2: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines: Supreme Court refuses to stay center's decision to impose merchant discount rate on UPI transactions. Proposed 3-day nationwide bank strike, which was to begin today, deferred. India marks 10th anniversary of surgical strikes on terrorist hideouts in Pakistan. Nation remembers freedom fighter Shahid Bhagat Singh on his birth anniversary today. Sensex plunges nearly 1,000 points amid surge in crude oil prices. Nifty tanks 306 points. And in Asian Games, India bagged silver and bronze medals today in women's 25-meter pistol and under 78-kilogram kurash events. The Supreme Court today refused to stay the center's decision to impose merchant discount rate MDR on specified person-to-merchant UPI transactions above 2,000 rupees, with the charges set to come into effect from the 15th of next month. A bench comprising Chief Justice of India's

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15:32. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్, ఒక మంచి గొప్ప సక్సెస్ సాధించినటువంటి ఒక మహిళ సుబేదార్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి రక్షణ కవచం, నిత్యం నిఘా కాస్తు దేహమే దేశమనే భావనతో సరిహద్దుల్లో ఉద్యోగ బాధ్యతలు ఇలా అన్నమాట. ఆర్మీ అంటేనే ధైర్య సాహసాలు, యుద్ధాలు, అలా అన్ని త్యాగాలకు సిద్ధమవ్వాలి. అది మేల్ ఫిమేల్ అని తేడా లేదు. పురుషులైతే ఆర్మీ ఉద్యోగాల్లో విధి నిర్వహణలో చేసే సాహసాలు సర్వసాధారణం, కానీ మహిళల విషయాల్లో కాస్త ఆలోచించాలి. ఆ రంగం ఎంచుకోవటమే ఒక పెద్ద సాహసం. ఏంటి వర్ణిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఎస్, ఒక గొప్ప మహిళామణి సాధించిన విజయం, అది కూడా అరుదైన.

సుభాష్ చంద్రబోస్ సినిమా కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ఆర్మీ మహిళ సాధించిన ఒక అరుదైన ఘనత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్మీలో

0: చాలా విభాగాలుంటాయి. అందులో సిపాయి, లాన్స్ నాయక్, నాయక్ హవల్దార్, నాయక్ సుబేదార్, ఆ తర్వాత సుబేదార్, ఇలా ఇన్ని దశలుంటాయన్నమాట. అంటే ఒక్కొక్క దశ దాడుతూ ప్రమోట్ అవుతూ ప్రమోట్ అవుతూ, అంటే ప్రమోషన్ మీద ఒక్కో పదవికి వస్తారన్నమాట. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి ఒక మహిళ హవల్దారుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అకస్మాత్తుగా సుబేదార్ పదవికి ఎంపికయ్యారు. ఈ మధ్య ఉన్న పదవులన్నీ దాటి ఒక్కసారిగా సుబేదార్ పదవిని ఎలా అలంకరించారు అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. ఇంతకీ ఆసక్తికర అంశం ఏంటి? ఎవరు ఆ మహిళ సుబేదార్? ఏంటి ఆమె సాధించింది? ఎందుకని ఒక దశ తర్వాత ఇంకో దశ, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి, అలా వెళ్ళి వెళ్ళి ఒక పదవిని అలంకరించాలి? ఎందుకని ఆమెకు ఆ పదవిని కట్టబెట్టారు? ఎందుకని ఆ పదవికి ఎంపిక చేశారు అనే ఆసక్తికర అంశం చెబుతాను. ఒక సంఘటన అన్నమాట. అసలు ఆ హవల్దార్ ఉద్యోగానికి రావాలి అనే థాట్ ఎలా వచ్చింది? అసలు ఎలా ఆ ఎంపిక అయ్యారు తను? ఈ అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz మీరు వింటున్నారు.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే అరళ్ళు గిరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే. ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచ

రాధాగోపాలం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన యువలగీతం విన్నారు. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం మణిశర్మ. మనం శక్తిశైలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్గా ఎంపికైనటువంటి ఒక అరుదైన హిస్టరీని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసాధారణ సాహసాలతో అధికారుల మెప్పులు పొందుతూ సుబేదార్గా ప్రమోట్ అయినటువంటి ఒక మహిళ ఆర్మీ అధికారి అరుదైన హిస్టరీని క్రియేట్ చేశారు. అది కూడా సుబేదార్ ర్యాంకుకు ఎంపికైనటువంటి మొదటి ఆర్మీ మహిళగా కొత్త రికార్డును సొంతం చేసుకున్నారన్నమాట. మరి ఆమె ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఆలోచిస్తారు. ఎందుకు అంటే మరి అంత అరుదైన హిస్టరీని రికార్డ్ చేశారు, తర్వాత పైగా మహిళ, అందులో ఆర్మీ ఉద్యోగము, తర్వాత ఒక ఉద్యోగంలో హవల్దారిగా జాయిన్ అయినటువంటి ఒక మహిళ ఒక్కసారిగా సుబేదార్గా ఎదిగారంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది, ఏం చేసి ఉంటారు అనే ఆలోచన వచ్చేస్తుంది. మరి ఆమె ఎవరో కాదు, సుబేదార్ ఆర్మీ అధికారి ప్రీతి రజక్. అయితే ఆమె ఆ దశకు రావడానికి ముందుగా ఆమె హవల్దార్గా ఉద్యోగంలో చేరారన్నమాట ఒక రిక్రూట్మెంట్లో. అయితే ఆ రిక్రూట్మెంట్లో కూడా సెలెక్ట్ అవ్వటానికి, ఆ ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవ్వటానికి ఒక రీజన్ ఉంది. అంటే ఆమె కుటుంబ నేపథ్యము, తర్వాత చదువుకున్నటువంటి చదువు, ఎందుకు ఆ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు, పరీక్ష రాశారా, లేకపోతే ఇంకేమైనా స్పెషలైజేషన్ ఉందా ఆమెలో అనేది ఒక ఆసక్తికర అంశం అన్నమాట. ఆ అంశం కూడా చెప్పేస్తాను, వింటూ ఉండండి ఈ పాట తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళ సుబేదార్ ప్రీతి రచక్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ షో అంటే మహిళా సాధికారత కోసం, సాధించడం కోసం సొసైటీలో సక్సెస్ సాధించినటువంటి మహిళ యొక్క సక్సెస్ జర్నీని ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మొదటి మహిళా సుబేదారుగా ప్రీతి రజక్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారన్నమాట. మరి ఇంతకీ ఆమె కుటుంబ నేపథ్యం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక తండ్రి ఆయన అందరిలోనే ఒక షాప్ నడిపే అతను, ల్యాండ్రీ షాప్ అన్నమాట ఓనర్. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురంలోని వారి

యొక్క నివాసం అన్నమాట. తల్లి సామాజిక సేవలు ఉండేవారు, తండ్రి ల్యాండ్రీ షాప్ ఓనర్ కావటంతో వారి వారి పనుల్లో ఉండేవారు అన్నమాట. అయితే ప్రీతి గారికి చిన్నతనం నుంచే క్రీడలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. షూటింగ్ క్రీడ పట్ల ఇంకా ఎక్కువ మక్కువ ఉండేదన్నమాట. సో దాని పట్ల బాగా ఇష్టం ఉంది కాబట్టి ఆ షూటింగ్ ఫైరింగ్ బాగా నేర్చుకొని దాంట్లో శిక్షణ కూడా పొంది దాంట్లో అక్కడక్కడ మరి స్కూల్ ఏజ్లోనే అక్కడక్కడ పోటీలు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాహసాలకి గురి తప్పకుండా ఆ ఫైరింగ్ చేయటం అనేది ఆమెకు బాగా అబ్బిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతులు సంపాదిస్తూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీలో నిలిచి పథకం తీసుకొస్తూ ఉండేదనమాట. అలా జాతీయ స్థాయిలో కూడా మెరిశారు, మెరిసి మరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత పథకాలు సాధించారు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్తో ఆమె ఉద్యోగం సంపాదించారు. అంటే 2022 క్రీడా కోటాలో ఈమెకి మిలిటరీలో ఉద్యోగం సంపాదించారనమాట. అలా మరి క్రీడాకోటలో మిలిటరీలో హవల్దారిగా ఉద్యోగం సంపాదించారు. అది మొదటి విజయం కింద చెప్పుకోవచ్చు. అంటే తను ఎంచుకున్నటువంటి రంగం ఎలాంటిది అంటే మిలిటరీకి సంబంధించింది, అది కూడా ఫైరింగ్ అనమాట షూటింగ్లో. సో ఇందులో అత్యంత ప్రతిభ గల మహిళగా మరి ఈమె ప్రతిభ ఏంటనేది అక్కడ తెలిసింది కాబట్టి, ఆ క్రీడలో ఉద్యోగం వచ్చింది కాబట్టి నిజానికి ఇంకా పెద్ద ఉద్యోగం సాధించాలంటే ఆమెకు రకరకాలైనటువంటి పరికరాలు కావాలి, తర్వాత గన్స్ కావాలి. మరి అది చేయలేకపోయారు, కానీ ఉద్యోగం మాత్రం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇవన్నీ తన చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇంకా శిక్షణ పొందడానికి, నైపుణ్యం సాధించడానికి ఆమెకు చాలా చాలా అవకాశం వచ్చింది. ఇక్కడ మలుపు తిరిగినటువంటి అంశం చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz.

కందిరిగ సినిమా కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్క సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఆమెకు వచ్చినటువంటి పదవి ఉన్నతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హవల్దార్గా ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కసారిగా ఆమె సుబేదార్ ర్యాంక్ క్యాడర్కు చేరుకున్నారనమాట. అయితే ఈ మధ్యలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో చేరినప్పటి నుంచి కూడా ప్రీతి రజక్ గారు ధైర్యంతో ఏ పనికైనా ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్లుగా దేశభక్తితో మరి చాలా చురుగ్గా విధుల్లో పాల్గొనేవారన్నమాట, పనిచేసేవారు. అలా అందరి అధికారులతో ప్రశంసలు పొందడమే కాకుండా తన షూటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో సాధించాలనే తపన కాబట్టి అప్పట్లో మరి తనకు ఆ కోరికలు నెరవేరలేదు కాబట్టి అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మరి ఆమె ఇంకో పెద్ద స్థాయికి ఎదగలేకపోయారు. కాకపోతే ఇక్కడ చేరాక మరి తన చుట్టూ అంతా ఆర్మీ కాబట్టి ఇవన్నీ పరికరాలు, షూటింగ్ రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి, గన్స్ ఉంటాయి కాబట్టి శిక్షణ పొందడానికి, మెలకువలు నేర్చుకోవడానికి, తర్వాత నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి సహకారం దొరికింది, అవకాశం దొరికింది. సో ఆ గన్స్ అన్ని పట్టుకుని ఇంకా గురి తప్పకుండా ఫైరింగ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నారన్నమాట. నేర్చుకుని ఆర్మీ తరపున ఏషియన్స్ గేమ్స్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి పోటీల్లో ఆమె పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ మలుపు తిరిగిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ హ్యాపీ సినిమా నుంచి కార్తిక్ పాడింది. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో భాగంగా శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా 2023లో ఏషియన్ గేమ్స్లో షార్ట్ పిస్టల్ విభాగంలో రజిత పతకం సాధించడమే కాక దేశం గర్వపడేలా ఆమె గురిపెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందనమాట. దేశం గర్వపడింది. తర్వాత ఆమెను గౌరవిస్తూ, ఆమెకు స్వాగతిస్తూ, మరి ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమెకు పదోన్నతినిచ్చారనమాట. అలా ర్యాంక్ పొంది అంటే హవల్దార్ నుంచి డైరెక్ట్గా సుబేదార్ ర్యాంకు పొందినటువంటి మొదటి మహిళగా ఆమె హిస్టరీని, అరుదైన హిస్టరీ అది కూడా సొంతం చేసుకున్నారనమాట. అలా ఒక మహిళ ఆర్మీ ఉద్యోగిగా హవల్దార్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇలా శిక్షణ పొంది, తర్వాత ఏషియన్ గేమ్స్లో మెరవటం అనేది ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు అధికారులు. సో దాన్ని గౌరవిస్తూ ఆమెకు అలా చేశారనమాట, ప్రమోషన్ ఇచ్చారనమాట. సో ఆ సందర్భంలో తను చేసినటువంటి ఒక సందేశం, తను ఇచ్చినటువంటి ఒక సందేశం కూడా అందరినీ ఇంకా స్ఫూర్తిని నింపేలా చేసిందనమాట. అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ సందేశం కింద తీసుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, నేటి యువతులు ఇళ్లల్లో కూర్చొని ప్రతిభను వృధా చేయొద్దు, ఇంటి నుంచి బయటకు రండి అని ఉద్వేగభరితమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశంతో పిలుపునిచ్చి ఇంకా వార్తల్లో నిలిచారనమాట. అబ్బా ఇలా ఉండాలి మహిళా ఆర్మీ ఉద్యోగి అంటే, అంటే దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పించండి అనే ఒక సందేశం ఆమె మాటల్లో కనిపించింది. ప్రతిభ ఉంటే ఇళ్లల్లో కూర్చోకండి, బయటికి రండి, సత్తా చాటండి అని చెప్పేసి ఆమె పిలుపునివ్వటం అనేది కూడా ఆమె ధీరోదాత్త లక్షణానికి అదొక ప్రతీకగా చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈజ్ ద ప్రీతి రజక్ గారు. మీరు వింటున్న పాట కోడిపుంచు సినిమా నుంచి, అనూప్ రూబెన్స్ చైత్ర పాడింది.

అంతర్జాతీయంగా ఎక్కడ ఏ పోటీ జరిగినా ఆర్మీ తరపున మన ప్రీతి రజక్ గారు మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో పోటీలో పాల్గొంటూనే ఉంటారు. ఎక్కడ ఏ పథకం సాధించినా ఆమె ఉద్యోగం మరో లెవెల్లో ఉంటుంది, మరో ప్రమోషన్ దక్కుతుంది. అంటే ప్రమోషన్ కోసం చేస్తుందా అని మనం ఒక నేరో మైండ్తో ఆలోచించకూడదు. తను ఎంచుకున్నటువంటి రంగంలో ఆరి తీరాలి, దేశం కోసం ఏదైనా చేయాలి, దేశ రక్షణలో నేను సైతం నాతో అని చెప్పేసి కలిసి రండి అని చెప్పేసి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మాటలు ఇచ్చారు చూడండి. అది అన్నమాట తను ఏంటి అనేది. అందుకే ఆమెను సగౌరవంగా గౌరవించారు ఆ ఆర్మీ ఉన్నతాధికారులు. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో మన మహిళా మొట్టమొదటి సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి. కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి, గానం శ్రేయా ఘోషాల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు వస్తుంది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం వివిధ భారతి.

పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నేతలు ప్రజలు

0: अब
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు ఇప్పుడు వింటారు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి.

అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పాఠం కోరుతున్న శ్రోతలు ఎవరు చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట పౌర్ణమి సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్త, గోదావరి గుప్త, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారో పౌర్ణమి సినిమా నుండి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాను.

0: శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: భూమనా, ఇయాల రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మనది చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
7: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
7: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమంలో తర్వాతి పాట ఉప్పిన సినిమా నుండి మా కోసం జావేద్ అలీ పాడిన పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా బిల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, దాసర్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగనస్సయ్య, పద్మశ్రీ, హర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ వీరంతా కోరుతున్నారు ఉప్పిన సినిమా నుండి. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతిబిందు కంటి శుక్లాల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ లోకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం తర్వాతి పాట డాడీ సినిమా నుండి మా కోసం పాఠం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యానంది గ్రామం నుండి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీమాన్, శ్రీరామ హర్మాళ్ళు, హరీష్, అరుణ్, ఇంకా అజయ్, ఆర్తిచారి, శ్రీశాంతచారి, భాగ్యవీర్, శ్రీనివాసాచారి, సన్నిచారి వీరంతా కోరుతున్నారు డాడీ సినిమా నుండి. వీరి కోరికపై ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: వారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మన న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట సీను సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్.

మాన్వీత్. వీరంతా కోరుతున్నారు సీను సినిమా నుండి. సుఖ్వీత్ సింగ్, స్వర్ణలత పాడిన పాటని వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.
2: ఉన్నది.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
7: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
5: ఆపోజిట్ జేజేడి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
5: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
7: 9848118027.
5: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
7: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
8: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253444.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట

0: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
5: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
4: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
5: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
0: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం సినీ రంజనీ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి జర్నీ సినిమా నుండి సత్య హరిణి పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: శ్రోతలు వింటున్నారు సినీ గీతాల కార్యక్రమం. సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినండి సాకేత్ పాడిన పాట పరుగు సినిమా నుండి.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాల కార్యక్రమం సినిరంజన్ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: bronze medal, she finished third in the women's 5,000-meter event. In shooting, Isha Singh has won the silver in the women's 25-meter pistol individual event. The 21-year-old shooter finished second with a score of 38 points. Athlete Vidya Ramraj has won the bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India has also secured a bronze in Kurash with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of two more medals. And news, Justin, the country has reached a significant milestone at the Games, winning its 300th athletics medal in the history of the competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు డాక్టర్ బూర నరసయ్యగౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతులు

భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తుచేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్టపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తుచేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ సంప్రదాయ వరి సాగును వదిలి పాలీహౌస్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యకుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు.

0: పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కొమరయ్య ఆధ్వర్యంలో గుండె పనితీరును విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరే. ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే సర్వోచ్చన్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృతః. అద్యారభ్య ప్రారభ్యమాణః త్రిదివసీయః రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యవిరామః స్థగితః. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద్ భగత్ సింహః తస్య జయంత్యవసరే సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చన్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2,000+ రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఏవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్తా అంజనదత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా త్రిదివసీయా రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యవిరామ యోజనా స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయః భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారి సంఘేన సామాజిక సంచార పటలే న్యరూపీయత్ హ్యః రాత్రౌ ఐబిఏ అథ 7 బ్యాంక్ సంఘానాం UFBU ఇత్యస్య చ మధ్యే కార్యవిరామ సంబద్ధ విషయేషు సంపన్నాయాః మంత్రణాయాః అనంతరం ఏషః నిర్ణయః సంజాతః. పూర్వం UFBU అన్యైశ్చ సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంఘైః సితంబర్ మాసస్య 28తః 30 దినాంకం యావత్ త్రిదివసీయస్య కార్యవిరామస్య ఆహ్వానం కృతం ఆసీత్. తేషాం ముఖ్యతయా యాచనాద్వయం ఆసీత్, సప్తాహే 5 దివసీయ కార్యప్రణాళ్యాః ప్రవర్తనం అథ చ కార్యసంపాదన సంబద్ధ ప్రోత్సాహన యోజనాయాః ప్రత్యాహారః. భారతేన అద్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. యేన ప్రహారేణ విశ్వస్య పురతః నరేంద్రమోదీ సర్వకారస్య ఆతంకవాద విరోధీ నీతేః కశ్చన నూతనః ప్రభావకారి చ దృష్టాంతః ఉపస్థాపితః ఆసీత్. 16-2000తమస్య సితంబర్ మాసస్య 28-31 దినాంకయోః రాత్రౌ భారతీయ సేనయా పాక అధికృత జమ్మూ కాశ్మీరే నియంత్రణ రేఖాయాః పారస్థితేషు ఆతంకవాదీనాం ప్రస్థాన కేంద్రేషు లక్ష్యకేంద్రితాః ప్రహారః విహితః. ఏతత్ సైన్యాభియానం తస్మిన్నేవ మాసే ఊరి సైన్యశిబిరే సంజాతస్య ఆతంకి ఆక్రమణస్య ప్రత్యుత్తరం ఆసీత్. యస్మిన్ ఏకోన వింశతిః భారతీయ సైనికాః వీరగతిం అవాప్నువన్. ఇయం వార్షికీ రాష్ట్రీయ సురక్షాతంత్రే విగత దశకే ఆగతానాం దృఢ పరివర్తనానాం ద్యోతికా వర్తతే. ह्यः आकाशवाण्याः मन की बात इत्याख्ये कार्यक्रमे प्रधानमंत्री नरेन्द्र मोदी 16-2000 एतत् अभियानं कीर्तिस्तम्भात्मकमिति न्यरूपयत्. सः अवोचत् यत् अनेन अभियानेन नियन्त्रणरेखायाः पारे साहसिक अभियान संचालने भारतीय सेनायाः अद्वितीयं सामर्थ्यं विश्वपटले प्रतिष्ठापितम्.
5: 10 वर्ष पहले 28-29 सितंबर 2016 को भारतीय सेना ने पाकिस्तान में आतंकी ठिकानों पर सर्जिकल स्ट्राइक की थी. एलओसी के उस पार जाकर हमारे वीर जवानों ने जिस तरह आतंकवाद के खिलाफ कार्रवाई की थी वो देख दुनिया हैरान थी. सर्जिकल स्ट्राइक ने डंके की चोट पर पूरी दुनिया के सामने भारत की आतंकवाद विरोधी नीति का एक नया उदाहरण प्रस्तुत किया था. आतंकवादी हमलों के कारण भारत ने लंबे समय तक जो दर्द झेला था सर्जिकल स्ट्राइक उस कष्ट के खिलाफ हमारी निर्णायक प्रतिक्रिया थी.
4: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ విగత దశకే భారతస్య ఆతంకవాద విరోధీ నీతిః నిరంతరం సుదృఢా వివృద్ధా చ సంజాతా. ఏతదర్థం తేన బాలాకోట్ వైమానిక ప్రహారః అథ సింధూరాభియానం ప్రముఖోదాహరణరూపేణ ఉదాహృతం. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाष्य तंत्रांशे अपि समुपलब्धो भविष्यति. राष्ट्रमध्य क्रांतिवीरस्य स्वातंत्र्य सेनानिनः भगत सिंहस्य 19th-101st जन्म जयंत्यवसरे तं श्रद्धया स्मरति. 17th-19th वर्षे अस्मिन्नेव दिने भगतसिंहस्य जन्म पंजाब प्रांतस्य लायलपुर जनपदस्थे बंगाग्रामे अभवत् यदधुना पाकिस्तान देशे वर्तते. शहीदे आजम इति उपाधिना प्रख्यातः भगतसिंहः ब्रिटिश शासनस्य विरुद्धं संघर्षस्य प्रेरणा तस्य परिवारस्य स्वातंत्र्य संग्रामे सक्रिय सहभागितया प्राप्तवान्. तस्य पितामहः पिता पितृव्याश्च स्वातंत्र्य संग्रामे सक्रियतया भागं गृहीतवन्तः. भगतसिंहः ब्रिटिश शासनं विरुध्य स्वातंत्र्यान्दोलने सक्रियतया सम्मिलितः अभवत् अथ पूर्ण स्वातंत्र्याय समर्थनं कृतवान्. भगतसिंहस्य साहसेन युवजनाः प्रेरिताः अथ भारतस्य स्वातंत्र्य संग्रामाय च नूतना गतिः प्राप्ता. केन्द्रीय श्रमोद्योग मन्त्रिणा डॉक्टर मनसुख मांडविया इत्यमुना अद्योक्तं यत् देशे 100+ कोटितोप्यधिकेभ्यः जनेभ्यः विविध योजनानां माध्यमेन सामाजिक सुरक्षायाः लाभः प्रदीयते. अत्र 60+ कोटितोप्यधिकेभ्यः नागरिकेभ्यः 5 लक्ष रूप्यकाणां स्वास्थ्य सुरक्षा कवचं 25 कोटि जनेभ्यः ईएसआईसी इति श्रमिक राज्य बीमा निगमस्य स्वास्थ्य सुरक्षा 80+ कोटिजनेभ्यः निःशुल्क अन्नवितरणम् अथ च कृषकेभ्यः महिलाभ्यश्च वित्तीयसहायता अन्तर्भवति. मन्त्रीमहोदयः अद्य नवदिल्ल्याम् औद्योगिकसम्बद्धाः अथ श्रमपुरस्काराः इति विषये आयोजिताम् राष्ट्रियसङ्गोष्ठीम् सम्बोधयति स्म. डॉ मांडविया न्यरूपयत् यत् राष्ट्रस्य सततोन्नत्यै सर्वकारः उद्योगानां संवर्धनरक्षणेन सहैव श्रमिकाणां कल्याणेऽपि दृढप्रतिज्ञतया कार्यं करोति. भाजपेति दलेन अद्य विपक्षिदलं राष्ट्रस्य स्वायत्त संवैधानिक संस्थानां कलंकीकरणस्य तासां च दुर्बलीकरणस्य प्रयासमालक्ष्य कट्वालोचितम्. नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तावधौ वरिष्ठ भाजपा नेता केन्द्रीय मन्त्री च जगत प्रकाश नड्डा विपक्ष नेतृन् जनान् भ्रामयितुं देशे च भ्रान्तिं जनयितुं प्रयतमानान् इति आरोपितवान्. सः आरोपितवान् यत् निर्वाचनायोगेन तेषां कथनानि निरस्तीकृतानि सन्ति तथापि विपक्षिदलानि वातावरणं विषमयन्ति. सः इदमपि आरोपितवान् यत् तेषाम् एकमात्रम् उद्देश्यं शासनप्राप्तिः वंशपरम्परागतराजनीतेः पोषणं निजलाभानां च प्राप्तिः अस्ति జనసేన.

0: सेवातु नास्ति। जापानदेशस्य आईची नागोया नगरे आयोज्यमानासु एशिया क्रीडासु भारतस्य पदक प्राप्ति क्रमः अद्यापि अनुवर्तते। लक्ष्यवेधन स्पर्धा, क्रिकेट कुराश, मुष्टियुद्धम् इत्यादिषु क्रीडासु भारतीय क्रीडकैः पदकानि प्राप्तानि। अद्य भारतस्य पदक संख्यायां 5 पदकानि अधिकानि योजितानि। भारतीय पुरुष क्रिकेट दलमपि उपांत्य चक्रे प्रविष्टम्। धावकः गुलवीर सिंहः पुरुषाणां 1500 किलोमीटर मितायां धावन स्पर्धायां द्वितीयं स्थानं प्राप्य अस्मिन् क्रीडा महोत्सवे स्वस्य द्वितीयं रजत पदकं प्राप्तवान् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వింటారు సమాచార దర్శిని. నవోదయ నోటిఫికేషన్ రేడియో శ్రోతలకు ముఖ్యమైన సమాచారం. 2025-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాలలో 9 మరియు 11 తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 30, 2026 లోపు cbseitms.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష 10 April 2027 నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు నవోదయ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. సమాచార దర్శిని విన్నారు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: శ్రోతలు విన్నారు ప్రభుత్వ గీతం. ఇప్పుడు 6:35 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా విందాం విరూపాక్ష సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020.

0: 26లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
2: ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
4: శ్రోతలు వింటున్నారు సినీ సరాకాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హాయ్ నాన్న సినిమా నుండి ఈషం అబ్దుల్ వాహబ్ పాడిన పాట

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో చివరగా వినండి అఖండ సినిమా నుండి ఎస్పీ చరణ్ ఎంఎల్ శృతి పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు.

తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నీళ్లలో 60 మిల్లీలీటర్లు, బరువైన నీళ్లలో 75 మిల్లీమీటర్ల

కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండిమితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి, ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.8 MHz ఫైబర్ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో టమాటా ఉల్లిపాయ ధరల హెచ్చు తగ్గులు మరియు విలువ జోడింపు గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూత్ ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 20వ ఎడిషన్ 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రసారమయ్యే భక్తి రంజని కార్యక్రమంలో వింటారు శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు. 6:40 హెచ్ సీతామహాలక్ష్మి గారు అందించే సూక్తులు ప్రసారమవుతాయి సూక్తి సుధా కార్యక్రమంలో. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి కార్యక్రమం. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ ముక్కల గారు కంటి వ్యాధుల గురించి అందించే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజన్లో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది వరకు దీక్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజవాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెము కాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజవాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్ట్ కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐ

టి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్ శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరు దేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అను శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

0: పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు వింటారు
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి టమాటా ఉల్లిపాయ ధరల హెచ్చుతగ్గులు మరియు విలువ జోడింపు వివరాల గురించి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు.
3: రైతు సోదరులారా నమస్కారం. మన ఇంటి వంటగదిలో దాదాపు ప్రతిరోజు కనిపించే రెండు ముఖ్యమైన కూరగాయలు టమాటా మరియు ఉల్లిపాయ. ఇవి వంటకి రుచి వాసన ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన గ్రామీణ కుటుంబాల్లో మనమే పండించుకునే ఈ పంటలను సరైన విధంగా ఉపయోగించుకోవడం, నిల్వ చేసుకోవడం, అలాగే ధరలు తగ్గినప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకోవడం చాలా అవసరం. ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో టమాటా ఉల్లిపాయల ఆహార ప్రాధాన్యత, మార్కెట్ ధరల్లో ఎందుకు హెచ్చుతగ్గులు వస్తున్నాయి, ధరలు పడిపోయినప్పుడు రైతులు మరియు గృహిణులు ఏ విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అనే విషయాలను సులభంగా తెలుసుకుందాం. ముందుగా టమాటా గురించి మాట్లాడుకున్నట్లయితే టమాటాలో నీటి శాతం చాలా ఎక్కువ, అలాగే విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. టొమాటాలో ఉండే లైకోపిన్ అనే సహజ వర్ణద్రవ్యం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అందుకే టమాటాను కేవలం పులుసు, కూరల్లో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. టమాటా పచ్చిగా సలాడ్లో లేదా కూరల్లో, పప్పుల్లో, చట్నీల్లో ఉపయోగించవచ్చు. అయితే టమాటా ఎక్కువగా వచ్చినప్పుడు వెంటనే అమ్మ లేకపోతే పాడయ్యే అవకాశం ఎక్కువ. అలాంటి సమయంలో మనం టమాటా ప్యూరీ, టమాటా సాస్, టమాటా చట్నీ, టమాటా పచ్చడి, టమాటా ఎండబెట్టిన ముక్కలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ గురించి మాట్లాడుకున్నట్లయితే ఉల్లిపాయ మన వంటలో రుచికి మాత్రమే కాదు ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు అందించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు, అలాగే వివిధ మొక్కల సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయను పచ్చిగా లేదా కూరల్లో, పప్పుల్లో, సాంబార్లో, చట్నీల్లో ఉపయోగించవచ్చు. అయితే ఉల్లిపాయ పంటలో ఒక ముఖ్యమైన విషయం సరైన సమయంలో కోత, ఎండబెట్టడం, నిల్వ చేయడం. ఉల్లిపాయలను బాగా ఆరబెట్టి గాలి ప్రసరణ ఉండే విధంగా నిల్వ చేస్తే నిల్వ నష్టాలను తగ్గించుకోవచ్చు. మరి టమాటా ఉల్లిపాయ ధరలు ఎందుకు మారుతాయి? రైతు సోదరులారా, మార్కెట్ ధర అనేది ఒక్క కారణంతో నిర్ణయించబడదు. ఒక సమయంలో మార్కెట్కు టమాటాలు ఎక్కువ వస్తే సరఫరా పెరుగుతుంది, అదే సమయంలో వినియోగం తగ్గినట్లయితే ధర తగ్గవచ్చు. మరోవైపు వర్షాలు, ఉష్ణోగ్రతలు, తెగుళ్ళు, పంట దిగుబడి, రవాణా ఖర్చులు, నిల్వ సౌకర్యాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతాయి. ఉల్లిపాయ విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఒక సీజన్లో ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ధరలు తగ్గవచ్చు, ఉత్పత్తి తగ్గినా లేదా సరఫరాలు అంతరాయం వచ్చినా ధరలు పెరగవచ్చు. కాబట్టి ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. రైతు తన పంట మొత్తాన్ని ఒకేసారి మార్కెట్లో అమ్మాల్సిన పరిస్థితి రాకుండా సాధ్యమైన చోట నిల్వ లేదా గ్రేడింగ్, ప్రత్యక్ష మార్కెటింగ్, రైతు సమూహాల ద్వారా అమ్మకం, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి మార్గాలను పరిశీలించడం ఉపయోగకరం. ధరలు తగ్గినప్పుడు మరి ఏం చేయాలి? ఇక్కడ మన మహిళా రైతుల పాత్ర చాలా ముఖ్యమైనది. మన ఇంట్లోనే లేదా మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా చిన్న స్థాయిలో టమాటా ఉల్లిపాయలను ప్రాసెస్ చేసి విలువను పెంచవచ్చు. మొదటగా టమాటా. టమాటాలు మార్కెట్లో తక్కువ ధరకు వస్తున్న సమయంలో మంచి నాణ్యత కలిగిన పాడుకాని టమాటాలను ఎంపిక చేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి నాణ్యతను పరిశీలించి అవసరమైన విధంగా ప్రాసెస్ చేయవచ్చు. అయితే టమాటాతో మనం టమాటా ప్యూరీ, సాస్ లేదా చట్నీ, టమాటా పచ్చడి లేదా టమాటా ఎండబెట్టిన ముక్కలు వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, పాడైన టమాటాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయకూడదు.

మంచి నాణ్యత కలిగిన శుభ్రమైన ముడి పదార్థాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఉత్పత్తి తయారీలో పరిశుభ్రత, సరైన వేడి ప్రక్రియ, ప్యాకింగ్, నిల్వ, గడువు తేదీ, లేబులింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు టమాటా పదార్థాలు మనం చూసుకున్నట్టయితే టమాటా ప్యూరీ తయారీ చిన్నగా చూసుకుంటే అవసరమైన పదార్థాలు, వీటికి పండిన మంచి నాణ్యత గల టమాటాలు, అవసరమైనంత ఉప్పు, ఆమ్లత్వం అంటే ఉత్పత్తి ప్రమాణం ప్రకారం ఉప్పు మాత్రం మనం 12 నుండి 25% వరకు వాడుకోవచ్చు. శుభ్రమైన సీసాలు లేదా ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్. తయారీ విధం చూసుకున్నట్లయితే మంచి టమాటాలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. పాడైన లేదా బూజు పట్టిన దెబ్బతిన్న టమాటాలను ముందుగా వేరు చేయాలి. కాడలను తొలగించి ముక్కలుగా కోయాలి. టమాటాలను కొద్దిసేపు వేడి చేసి మెత్తగా ఉడికించాలి. మెత్తబడిన టమాటాలను గ్రైండర్ లేదా పల్పర్తో గుజ్జుగా చేసుకోవాలి. గింజలు తొక్కల పెద్ద భాగాలను తొలగించడానికి వడకట్టాలి. ఈ గుజ్జును మళ్ళీ వేడి చేసి కావలసిన మందం వచ్చే వరకు చిక్కగా చేయాలి. తయారైన ప్యూరీని శుభ్రమైన వేడి నిరోధకమైన సీసాల్లో నింపాలి. సీసాలను సరిగ్గా సీల్ చేసుకోవాలి. ఉత్పత్తికి తగిన విధంగా ప్రాసెస్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత లేబుల్ వేసి శుభ్రమైన మరియు తగిన ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి. ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటి అంటే ఇంటి స్థాయిలో తయారు చేసిన ప్యూరీని దీర్ఘకాలం నిల్వ చేయాలంటే కేవలం సీసాలో నింపడం సరిపోదు. ఆమ్లత్వం, వేడి ప్రక్రియ, ప్యాకేజింగ్, నిల్వ పరిస్థితులు సురక్షితంగా ఉండాలి. అయితే ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకమైన తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకింగ్ మరియు నిల్వ అవసరాలు ఉంటాయి. రెండవది ఎండబెట్టిన టమాటా ముక్కలు. ఇది చిన్న రైతు సమూహాలకు ఉపయోగకరమైన మరో ఉత్పత్తి. గట్టిగా ఉన్న పండిన పాడు కాని టమాటాలను ఎంపిక చేయాలి. బాగా కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. సమాన పరిమాణంలో ముక్కలుగా కోయాలి. శుభ్రమైన ట్రేల్లో ఒక పొరగా అమర్చాలి. దీన్ని మనం బయట ఆరబెట్టాలి. ఎండలో ఎండబెట్టుకోవాలి. తేమ బాగా తగ్గే వరకు ఎండబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫుడ్ గ్రేడ్ ప్యాకెట్లో ప్యాక్ చేయాలి. తేమ లోపలికి రాకుండా ప్యాక్ చేయాలి. లేబుల్ వేసి పొడి చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. లేబుల్ అనగా తయారు చేసిన రోజు రాయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎంతకాలం నిల్వ ఉంటుంది అనే అంశం తెలుస్తుంది. ఇక ఉల్లిపాయతో ఏం చేయవచ్చు? ఉల్లిపాయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలను సరిగ్గా ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి ఎండబెట్టిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పొడి, ఉల్లిపాయ ఆధారిత చట్నీలు, పచ్చళ్ళు మనం చేసుకోవచ్చు. ఎండబెట్టిన ఉల్లిపాయ ముక్కలకి మంచి ఉల్లిపాయలను ఎంపిక చేసుకొని పొట్ట తొలగించి కడగాలి. సమాన పరిమాణంలో పలుచని ముక్కలుగా కోయాలి. శుభ్రమైన ట్రేల్లో ఒక పొరగా అమర్చాలి. పూర్తిగా తేమ తగ్గేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. తేమ రాకుండా ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్లో ప్యాక్ చేయాలి. పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఉల్లిపాయ పొడి తయారీ ఇలా మనం ఉల్లిపాయ ముక్కలుగానైనా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే ఉల్లిపాయ పొడైనా తయారు చేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో ఉల్లిపాయ ముక్కలు ఎలా అయితే మనం ఎండబెట్టామో అదే పద్ధతిలో ఉల్లిపాయ ముక్కలు ఎండబెట్టి దానిని మనము గ్రైండర్ లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇక్కడ మెత్తని జల్లెడతో వడకట్టాల్సి ఉంటుంది. తేమ రాకుండా గాలి చొరబడి ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్లో నింపాలి. ఉల్లిపాయ పొడిని మనం కూరల్లో లేదా సూప్లలో, మసాలా మిశ్రమాలు మరియు ఇతర ఆహార తయారీలో కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో నేలపై ఎండబెట్టడం అంటే ఇందాక మనం చూసుకున్న టమాటా ముక్కలు ఎండబెట్టడం కావచ్చు, లేదంటే ఆనియన్ ముక్కలను ఎండబెట్టడం కానీ చూసుకున్నట్లయితే మనం బయట ఆరబెట్టే కంటే సౌర డ్రైయర్ ఉపయోగించడం వల్ల నాణ్యత మంచిగా ఉంటుంది. అయితే మనం ఇప్పటివరకు తెలుసుకున్న ఈ పద్ధతులు ఇంటి వరకే పరిమితం కాకుండా చిన్న బృందాలుగా మారి రైతులు ఇవి పెద్ద మొత్తంలో తయారు చేసుకొని బయట అమ్ముకొని ఆదాయం పొందవలసిందిగా కోరుతున్నాను. అయితే ఈ వస్తువులు మనం బయట అమ్మాలి అంటే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది తప్పనిసరి. ఆ లైసెన్స్ తీసుకుంటే మీరు సెల్ఫ్ బ్రాండింగ్గా ఎక్కడైనా అమ్ముకోవడం చేయవచ్చు. వారాల సంతల్లో కావచ్చు, లేదు అంటే మనకు అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మనం ఈరోజు తెలుసుకున్న టమాటా ఉల్లిపాయ గురించే కాకుండా మిగతా కూరగాయల్లో కూడా విలువ జోడింపు చేసి తక్కువ ధర ఉన్నప్పుడు వాటిని మనం సేకరించి వాల్యూ అడిషన్ చేసి అమ్ముకొని ఆదాయం పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరగా పంట పండించడం రైతు పని, పంటకు విలువను జోడించడం కూడా రైతు కుటుంబానికి ఒక అవకాశమే. కాబట్టి ఇలా

0: టమాటా ఉల్లిపాయ విషయంలో పండించండి, సరిగ్గా నిల్వ చేయండి, అలాగే దానికి విలువను జోడించండి, మార్కెట్లో తెలుసుకొని అమ్మండి అనే 4 విషయాలను గుర్తుంచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు టమాటా ఉల్లిపాయల ధరల హెచ్చుతగ్గులు మరియు విలువ జోడింపు వివరాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు ఆహార సాంకేతిక విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 86 నుంచి 95% మరియు మధ్యాహ్నం 64 నుంచి 84% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నాణ్యమైన పాల దిగుబడికి పాడి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్మూర్ మండల ఇస్సపల్లి గ్రామ గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులు నమస్కారం. ఈరోజు మనము ఆర్మూర్ మండల ఇస్సపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు ఉన్నారు. మరి వారిని అడిగి నాణ్యమైన పాలు, అదేవిధంగా పాల అధిక దిగుబడికి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజన్న గారు.
2: నమస్కారం అండి
1: రాజన్న గారు. పాడి రైతులు నాణ్యమైన పాలు, అదేవిధంగా అధిక దిగుబడి పాలు సాధించాలంటే వాళ్ళు ఎట్లాంటి చర్యలు పాటించాలండి?
2: రైతులకు పాడి గేదెలు పెంచేటప్పుడు పాలే తన ఆదాయం. అసలుటప్పుడు పాల దిగుబడిని పెంచుకోవాలంటే మేను మంచి సంకరజాతి పశువులను ఎన్నుకోవాలి ఫస్ట్. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు నాటు జాతి పశువులు అయితేనేమో ఎంత మనం మేత ఇచ్చినా ఎంత దాన ఇచ్చినా దాని జాతి అసుంటిదే కాబట్టి పెరగలేవు. అదే సంకరజాతి పశువులు అయితే మనం పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి కాబట్టి అట్లాంటి జాతులను ఎన్నుకొని ఆయనకున్నటువంటి భూమిలో పండినటువంటి మొక్కలు, జొన్నలు, సోయలు, తవుడు ఇట్లాంటి తన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో దొరికేదంతటి కూడా దానా తయారు చేసుకోవచ్చు. ఆ దానా ప్లస్ పశుగ్రాసాలను బట్టి పాడ దిగుబడి అధికంగా పెంచుకోవచ్చు. అట్లాంటి అలవాటు రైతు చేసుకోవాలా. ఇవాళ మార్కెట్లో తీసుకున్నట్లయితే దానా కంపెనీలు వచ్చినాయి, చాలా రకాల దానా కంపెనీలు వచ్చినాయి. ఆయన వ్యాపార కోణంలోనే దానా కంపెనీలు తయారు చేస్తాడు. అట్లాగుట రైతు ఏం చేయాలా, తాను ఒక లీటర్కు 60-70 రూపాయల పాలు ఉంటే ఆ పెట్టుబడిని ఆదాయాన్ని చూసుకొని తనకున్నటువంటి పెట్టుబడి అంటే ఇప్పుడు పశువుకు దానా పెట్టుబడి కిందకి వస్తుంది, పశుగ్రాసాలు పెట్టుబడి కింద వస్తుంది. అసలుటప్పుడు ఏం చేయాలా, ఆ మోతాదును ఏదైతే ఆ లీటర్ పాలకైతే ఎంత అయితే ధర వలుకుతుందో దానికి తగ్గించేటట్లు 20%, 30% అట్లా మించకుండా ఆయన చేస్తే ఆయనకు లాభాలు బారిన ఉంటాడు. అట్లా కాకుండా అధిక పెట్టుబడి పెట్టి లాభాలు రానప్పుడు తను డైరీ ఫారం లాస్లో నడిచి డైరీ ఫారం తీసేసే అంటే పాలు గేదెల నుంచి నేను లాస్ అయినా అనే పద్ధతిలో చెప్పుకుంటాడు. అట్లా కాకుండా తనకు ఉన్నటువంటి ఏం చెప్పినా కదా మొక్కలు, జొన్నలు, సోయలు ఏదేది మార్కెట్లో తక్కువ ధరలు ఉంటాయో ఆ దాన్ని అధిక రేషియోలో, ఉదాహరణకు ఒక 100 కిలోలు ఉన్నాయనుకో, 100 కిలోల రేషియోలో ఆయనకి ఏముంటారంటే తక్కువ రేటు ఉన్నదాన్ని ఎక్కువ మోతాదులా, ఎక్కువ రేటు ఉన్న మార్కెట్ ఉన్నదాన్ని తక్కువ మోతాదులా, ఒక 100 కిలోల రేషియోలో చూసుకోవాలా. ఏదెంత కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణ మిశ్రమాలు ఇవన్నిటినీ ఆయన సమపాలల్లా, ఒక 100 కేజీలు ఉన్నదనుకో దానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు ఖనిజ లవణ మిశ్రమాలు అంటే మినరల్ మిక్చర్ ప్యాకెట్, దీన్ని ఒక మోతాదులో వాడుకు

0: ఉన్నట్లయితే ఆయనకు మంచి పాల దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు పాల దిగుబడిని పెంచుకునేందుకు ముఖ్యంగా పాకర శుభ్రత ఇంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తుందండి, మరి రైతులు ఈ శుభ్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: పాకలు చాలా శుభ్రంగా ఉంటేనే పాల దిగుబడి పెరుగుతుంది. లేదు అంటే పాకలు శుభ్రంగా లేకుంటే అంటువ్యాధులకు గురవడం, లేదంటే సన్నుకుదురు, అంటే సన్నుకూరు అంటే మ్యాస్టైటిస్ రోగాలు పడితే పొదుగుబాపు రోగాలు వచ్చేసి అసలు పాలే రాకుండా అయిపోయి, అట్లా పశువుకు ఎంత సంకరజాతి నాటుజాతి పశువులైనా రోగాల బారిన పడ్డప్పుడు రైతు చాలా నష్టపోతాడు. ఆ రోగాల బారిన పడద్దు, మంచిగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన పశువు పాలే మంచిది అన్నట్టు, మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడ్డప్పుడు పాలు పులిచిపోవడం, లేదంటే కేంద్రాలలో పోతే ఈయన పాలు కూడా తీసుకుపోతే కొన్ని లీటర్ల పాలు పలిగిపోవడం, చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలా, పాకను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మేలు. శుభ్రంగా లేకపోతే అన్ని రకాల అంటురోగాలకు గురైనప్పుడు, ఆ రోగాల బారిన పడ్డప్పుడు శాశ్వతంగా పాలు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఈయన పాకలు చాలా శుభ్రంగా ఉండాలా, కొంత ఎత్తైన ప్రదేశంలో ఉండాలా, గుంతలు గుంతలుగా ఉండకుండా. అది ఏదైతే పేడ రొచ్చు ఏత్తదో అది ఇటు ఏటవాలుగా పడిపోయేటట్లు ఉండాలా. లేదనుకో అక్కడనే నిలిచి ఉంటే దాని మీద పన్నప్పుడు దాంతో రోగాల బారిన పడడం, ఇన్ఫెక్షన్లు రావడం, చాలా రకాల వ్యాధుల బారిన పడి పాల దిగుబడికి అదైతే అదొకటి. పాలు పితికే మనిషి కూడా ఆరోగ్యకరమైన మనిషి ఉండాలి. అయినా కూడా టీబీ లాంటివో లేకుండా క్షయనో ఎలాంటి రకరకాల రోగాలు మనిషికి ఉన్నా కానీ పాల ద్వారా మనుషులకు సంక్రమిస్తాయి. చేతి గోళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, పిండేటప్పుడు జాగ్రత్తగా పిండడం, ఎందుకంటే ఒకళ్ళు బొటనెళ్ళం వస్తారు, ఒకళ్ళు ఇట్లా గుంజుతారు. అట్లా కాకుండా పిడికిలు బిగించినట్లు పెడితే పశువుకు నొప్పి కాకుండా పాల దిగుబడి తీసుకునేటట్లు, పశువును చాలా నెమ్మదిగా ఒకసారి చేపచ్చిన పశువును 5 నుంచి 7 నిమిషాలు లేదంటే 8 నిమిషాల్లో పాలు పితికేయాలి. అంటే అంత 7-8 నిమిషాల్లో మనం పాలు పిండుకునే పాల దిగుబడి మనం చెక్క తీసుకోవచ్చు. లేదంటే అంతలోపు మనకు బర్రె పాలు ఇవ్వలేకుంటే తర్వాత టైంలో పాలు ఇవ్వదిగా, అంటే ఇట్లా దాని చేపు తీసేసుకుంటుంది, హార్మోన్స్ అదైపోతుంది. కాబట్టి ఆ టైంలోనే మనం పాలు వెతుక్కుంటే ప్రయోజనకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పాకలు మాత్రం శుభ్రంగా ఉండాలి, గచ్చు ఉండాలి, కింద మాత్రం మట్టితో కాకుండా సిమెంటు లేయర్తో వేసింది ఉంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు పెట్టినా ఆ పాకలతో అంటువ్యాధులు రాస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్త ఉంటే రైతు తన పశువులను కాపాడుకున్న అవుతారు. మరొకటి, నేను ప్రాక్టీస్ పరంగా నేను చేస్తున్న గోపాలమిత్రగా, గోపాలమిత్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా రకాల పొదుగుబాపు వ్యాధికి వచ్చినప్పుడు పోయి చూసేసరికి కుట్టంలో చాలా గలీజ్గా ఉంటుంది. అసలు వర్షాలు పడ్డ టైంలో ఆ రొచ్చు ఆ పెండ అసలు చాలా గలీజ్గా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధి బారిన పడుతుంది. నేనుగా రైతుకు చాలాసార్లు చెప్పిన, అది ఎట్లయితుంది అంటే చాలా రకాల నష్టాలు చేస్తుంది. రైతు తాను బర్రెను ఈనంగానే పొదుగును శుభ్రంగా ఉంచుకోవడం, పొదుగును శుభ్రంగా ఉంచుకున్నపోతే ఆయన ఏం చేస్తాడంటే దూడను వదిలేటోళ్ళకి ఏం చేస్తాడంటే ఫస్ట్ దూడ ఈకుతుంది. ఆ దూడ ఈకకన్నా ముందు పొదుగును కడగాడు ఎక్కువ శాతం. కొంతమందికి అడుగుతారు, కొంతమందికి కడగరు. ఆ రొమ్ములకు ఉన్నటువంటి కింద ఏదైతే రొచ్చు పేడ అదంతా ఉంటుందో వర్షాలు పడ్డప్పుడు చిత్తడి నీళ్ళల్లో అట్లున్నప్పుడు ఆ పొదుక్కున్నటువంటి రొమ్ములకు అంటుకున్నటువంటి బురద పేడ ఈ దూడని షేపుకు వదిలేటప్పుడు దీని కడుపులోకి వెళ్తుంది. ఫస్ట్ పాలు పోదిగా, ఫస్ట్ మట్టి పేడ పోయితుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్తో కూడా దూడ పాలకు పాలు ఎరిగి దూడలు చనిపోతాయి. దూడలు చనిపోయినాక దూడ ఈగితేనే కదా బర్రె పాలు ఇచ్చేది, అప్పుడు పాలు కూడా ఇయ్యది బర్రె. అప్పుడు ఏం చేస్తారు, రైతు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఇక దూడ ఆదాయం వచ్చేటిదే, ఇటు దూడం కోల్పోతాడు, అటు పాలు కోల్పోతుంది. అందుకంటే పాకలు ఎప్పుడు నీట్గా ఉండాలా, పాకలు పొదుగు కూడా ఎప్పుడు నీట్గా ఉండాలా, పొదుగులు గడిగి దూడను వదలాలనేది నేను రైతు సోదరులకు చెప్తున్నా. అట్లా చెయ్యకపోతే అటు దూడను కోల్పోతారు, ఇటు మీరు ఏదైతే చూడిని ఎన్ని రోజులు ఒక 10 నెలలు దాన్ని పోషణ చేసి చూడి కాలం 10 నెలలు కాబట్టి 10 నెలల తర్వాత ఈనిన తర్వాత నువ్వు ఆర్థికంగా నష్టపోతావు రైతన. అందుకనే నువ్వు మీరు పాకలు బాగా శుభ్రంగా ఉంచుకోవాలి, పొదుగును గడిగి దూడను వదలడమే అలవాటుగా చేసుకోరు అనేది నేను రైతు సోదరులకు చెప్తున్నాను.
1: మరి రాజన్న గారు, మీరు చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో మరి రైతు సోదరులు ఖచ్చితంగా పాటిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా అసలు నాణ్యమైన పాలని వేటిని అనుకోవచ్చు?

0: మనము చూసుకున్నట్లయితే నాణ్యమైన పాలు అంటే అన్ని రకాల ఉండాల, వెన్న శాతము, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ మరియు ఖనిజ లవణ మిశ్రమ అన్నీ ఆ పాలల్లో ఉన్నప్పుడే నాణ్యమైన పాలుగా మనం గుర్తిస్తాం. ప్రభుత్వాన్ని విజయ పాల కేంద్రం వాళ్ళు ఏం చేస్తారంటే వెన్న శాతం మీకించే డబ్బులు ఇస్తారు. ఆ వెన్న శాతంలో ఏముంటుంది, ఇవే ఉంటాయి. ఇవి సమృద్ధిగా ఉన్నప్పుడే ఆయనకు రేటు వస్తుంది. అంటే రేటు 80 రూపాయలు పడచ్చు, 90 రూపాయలు పడచ్చు, 50 రూపాయలు కూడా, 60 రూపాయలు కూడా పడచ్చు. 60 రూపాయల నుంచి 90 రూపాయల దాకా అంటే రైతు తన వేసే పోషణల అంటే పశుగ్రాసాలు, దాన, మనం ముందు చెప్పుకున్నట్లు అవి ఈయన సమపాలల్లో పెట్టినట్లయితే ఆ పాలల్లో అన్ని రకాలు వస్తాయి. దాన్ని మనం ఏం చెప్తున్నాం, నాణ్యమైన పాలు అంటాం. ఆ పాలు మార్కెట్లో వాల్యూ ఉంటుంది. కొన్ని బర్రెలు చాయ్ చేసుకుంటే ఒక రుచిగా వస్తుంది మంచిగా, కొన్ని బర్రెలు రుచిగా రావు. అంటే రైతు అప్పుడు ఏం చేయాలా, ఆ బర్రెను మార్కెట్లోకి పోయి అమ్మకుండా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు యూయించుకొని ఖనిజ లవణ మిశ్రమాలు, విటమిన్స్, కాల్షియము, నటల మందు వేస్తూ మళ్ళీ దానికి ఏ లోపం ఉంది అని వైద్యులకు చూపించుకొని వాడుకుంటే ఆయన ఆ పశువుల నుంచే నాణ్యమైన పాలను పొందొచ్చు. కాబట్టి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటు పెరగాలంటే రైతుకు మార్కెట్లో రేటు మంచిగా వస్తుంది. కాబట్టి నాణ్యమైన పాలు ఉండాలంటే వెన్న శాతం, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, దాని తర్వాత విటమిన్లు, ఖనిజ లవణ మిశ్రమం, ఇవన్నీ సమపాలల్లో రైతుకు దొరికినప్పుడే పాలు రుచికరంగా ఉంటుంది. దాంతోటి ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మార్కెట్లో మంచిగా ఉంటుంది. కాబట్టి రైతుకు ఆ విధమైనటువంటి నాణ్యమైన పాలకు మార్కెట్లో మంచి రేట్లు ఉన్నాయి. ఆ విధంగా రైతు తన పశువుకు వాడుకొని నాణ్యమైన పాలను పొంది మార్కెట్ల ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభాల పాటల ఉంటుంది. ఆ విధంగా రైతులను ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను.
1: మరి రాజన్న గారు, సాధారణంగా పాడి రైతులు పాలని కేంద్రాలకు పోసిన తర్వాత లేకపోతే వాడికలు పోసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పాలు మిగిలిపోయే అవకాశం ఉంది కదండి, మరి ఇట్లాంటి మిగిలిపోయిన పాలతోని పాడి రైతులు ఆదాయం పొందే అవకాశం ఉందా, మరి ఏం చేయాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. నేను అనేది ఏంటంటే పాలు సీజన్లో, సపోజ్ వర్షాకాలం అంటే చలికాలంలో పశువులు ఎదకత్తాయి, వర్షాకాలంలో ఈనుతాయి. ఆ ఈనప్పుడు ఏమవుతుందంటే చాలామందికి పాడి గేదెలు పాలిస్తాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఆ సీజన్లో పాలు ఒక్కోసారి మిగిలిపోతుంది, ఒక్కోసారి అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. నేను రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే పాలును స్టోరేజ్ ఉంచుకోవడం. మనం ఏం చెప్తాము, గేదె పాలు ఉన్న ఆవు పాలన్న తీసుకొని ఉష్ణోగ్రతలు పెట్టి మళ్ళీ కూలింగ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం విజయ డైరీ చెప్పుకున్నాం, విజయ డైరీ వాళ్ళు అట్లే బల్క్ బిఎంసీ పెట్టేసి బల్క్ కూలింగ్ సెంటర్లు పెట్టేస్తారు. తర్వాత సీజనల్గా ఆయన అదవుతాడు, సీజనల్గా ఉన్నప్పుడు ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుంటారు, స్టోరేజ్ పాలు ఇంకా కొంత ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. అట్లా నేను అనేది ఏంటంటే రైతు సోదరులు సాయంత్రం పూటనేమో మనం విజిట్ మార్కెట్కి వెళ్ళలేము, ప్రొద్దున టైంలో వెళ్తాం. ఆ పాలను కూడా ఆయన స్టోరేజ్ చేసుకొని ప్రొద్దున పాలు సాయంత్రం పాలు అలాగలాగా ఉంచుకొని ఒకవేళ సాయంత్రం పాలు ఉంటే ఆయన పాల పదార్థాల తయారీ అంటే ఇయ్యాల రేపు నేను యువతకు కూడా చెప్పేది ఏంటంటే పాల పదార్థాల తయారీగిన మీరు చేసుకున్నట్లయితే పాల నుంచి కోవా, పెరుగు, రకరకాల ప్రోడక్టు తయారు చేసుకొని ఉదాహరణకు నేను చెప్తానండి, ఈ స్వీట్ హోములల్లా గేదెలు పెంచలే ఏం చేయాలి, రైతు దగ్గరనే తీసుకుపోయి వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ ధర వాళ్ళు చెప్తారు, వాళ్ళే చెప్తారు స్వీట్ హోములు. స్వీట్ హోములు ఏం చేస్తారు, మనం తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు నేను మనం ముందు చెప్పుకున్నట్లు ఫ్యాట్ పర్సెంట్ మీదకించి ఆయనకు డబ్బులు ఇస్తారు, నీ పాలల్లో ఇంత కోవా ఉంది నేను ఇంత ధర ఇస్తానని ధర ఇచ్చేస్తాడు, గిన్ని గ్రాములు వెళ్ళింది కాబట్టి నీకు ఇంతే ఇస్తా అంటాడు. అదే ఆ రైతు సోదరుల ఇంట్లో ఫంక్షన్లు జరిగినా, శుభకార్యాలు ఏదన్నా జరిగినా స్వీట్లు కొందామంటే మళ్ళీ ఆ ధర ఆయననే చెప్తాడు. ఇక్కడ ధర చెప్పడం వల్ల ఆయన లాభాలు ఉంటాడు స్వీట్ హోములు పెట్టిన వాళ్ళు. మరి రైతు పాలు తీసుకపోతేనే ఆయన ప్రోడక్టు అంటే పుట్టిన పరిశ్రమ పెట్టుకొని ఆయన స్వీట్లు తయారు చేయడమా, పాల నుంచే కదా మెయిన్ అవన్నీ తయారవుడు. అసలప్పుడు రైతుకు లాభం లేదు, రైతే కుటీర పరిశ్రమలు స్థాపించినట్లయితే అధిక లాభాలు వస్తాయి. నేను చెప్పేది కోవా తీసుకొని ఒక స్వీటు, ఏ రకమైన స్వీట్ కావాలంటే ఆ రకంగా ఆయన మార్చుకోవచ్చు. అంటే పాల పదార్థాల తయారీది అట్లనే ఉంటుంది, అది రసగుల్లా కావచ్చు, నెయ్యి, పన్నీరు కావచ్చు, గులాంజాము లాంటి స్వీట్లు, పేడ, రకరకాల తయారయ్యేది కూడా రైతు

0: కష్టార్జితమే అది. రైతు కష్టపడి పాడికి దానా మేత పేడ అవన్నీ రకరకాల సేవలు చేసి ఆ వచ్చిన పాలునే ఆ స్వీట్ హోముళ్ళు తయారు చేసి వాళ్ళు లాభాలు ఉంటారు రేటు చెప్పడం వల్ల. ఈయన రేటు చెప్పాడు అంటే రైతు అంత కష్టపడ్డ రేటు ఆయన నిర్ణయిస్తారు కాబట్టి ఈయన ఈ గతి ఉండదు. నేను చెప్పేది పాడి రైతులైనా అగ్రికల్చర్ రైతులైనా ఈయనే పోతుంది అన్నట్టు. రేటు వాళ్ళు నిర్ణయిస్తుడు, కష్టార్జితం రైతుది. కాబట్టి రైతే ధర చెప్పే స్థాయికి రైతే వ్యాపారుడిగా మారినప్పుడు రైతుకు అధిక లాభాలు వస్తాయని చెప్పి నేను కోరుకుంటాను.
1: మరి రాజన్న గారు, మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అధిక పాలు దిగుబడి పొంది రైతులు నాణ్యమైన పాలని ప్రజలకిచ్చి ఆర్థికంగా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు నాణ్యమైన పాల దిగుబడికి పాడి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆర్మూరు మండల ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.

శ్రోతలు ఇంతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం ఏబిహెచ్ఐఎం పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పిఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారున్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పిఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పిఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పిఎం అభిమ్ అంటే ఏంటి?
3: అందరికీ నమస్కారం అండి. అండ్ పిఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పిఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజన్, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను ఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజన్, టెన్షన్ అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి

0: ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానికి దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 lakhs కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్ డాక్టర్ మాధురి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్ దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్ ఎక్స్రే సిటీ ఎంఆర్ఐలు

తర్వాత అల్ట్రాసౌండ్ ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్,

0: స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా కొంచెం డీప్గా కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్ లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ సెపరేట్ గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఫ్యూచర్ లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్ లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్ లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి, ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్ అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటిల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన హలో ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట, పాఠం కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట శ్రీరామదాసు సినిమా నుండి, మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. నిజాం

0: శ్రీరాముదాసు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో విందాం ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఒక్క రోజులో పళ్ళు అమర్చబడును. సంప్రదించండి డాక్టర్ జే బలరామ్ యాదవ్, ఎండిఎస్, బాపూజీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
5: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
6: అబ్బా పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
6: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: కలిలవాడి, నిజామాబాద్.
6: సెల్ 9912317190.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట అన్నమయ్య సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి హరికృష్ణ, జయకృష్ణ, చంద్రకిరణ్, రవికిరణ్, కావ్య, లావణ్య, జీవన, సునీత, భారతి, కృష్ణ, శరత్, కృష్ణ, సుహాస్, కృష్ణ, శ్రీకృష్ణ, ఐశ్వర్య, కార్తీక్, చంద్ర, హాస్ని, కృష్ణ, సాహితి, కృష్ణ, సరస్వతి, భాగ్యవీర్, వీరంతా కోరుతున్నారు అన్నమయ్య సినిమా నుండి. వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

0: మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్ తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్ తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
3: శ్రోతలకు తెలియజేస్తున్నాం, రేపు ఉదయం 8:30 ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, గుండె సంబంధిత వ్యాధుల సివిడిఎస్ వల్ల సంభవించే అకాల మరణాలను నివారించడం గురించి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కించే గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్ గారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట సూర్యవంశం సినిమా నుండి. మా కోసం పాఠం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి, గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మనస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య వీరంతా కోరుతున్నాను సూర్యవంశం సినిమా నుండి. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz ప్రైమరీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ఎఫ్ఎం కార్యక్రమాలు. వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట సొంతం సినిమా నుండి మాకోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనూష, లత వీరంతా కోరుతున్నారు సొంతం సినిమా నుండి. వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాము.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట భద్రి సినిమా నుండి రమణ గోకుల సునీత పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై భద్రి సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10:20 దాటి 25 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా భక్త తుకారాం సినిమా నుండి ఘంటసాల పాడిన పాట విందాం.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి వి. రామకృష్ణ పి. సుశీల పాడిన పాట భక్త కన్నప్ప సినిమా నుండి.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కటకటాల రుద్రయ్య సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి బంగారు గాజులు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి చాణక్య చంద్రగుప్త సినిమా నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఇంటింటి రామాయణం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

శ్రోతలు వింటున్నారు అలనాటి మీటి గీతాలు. ఈనాటి మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి లతా మంగేష్కర్ పాడిన పాట సంతానం సినిమా నుండి.

మధుర గీతాల కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట భలేరాముడు సినిమా నుండి ఏఎం రాజాజీకి పాడినది. చివరగా వినండి మాతృదేవత సినిమా నుండి పి. సుశీల పాడిన పాట.

శ్రోతలు విన్నారు మధుర గీతాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.